ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 7వ రోజు

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి నిలయంలో సమయం 6:12 దాటి 10 సెకండ్లు అవుతోంది. తెల్లవారుజామున ఆకాశం నెమ్మదిగా వెలుగులు అద్దుతుంటే చల్లని గాలి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మరి పక్షుల యొక్క కిలకిలా రావాలు ప్రకృతి పాడే సుప్రభాతంలా వినిపిస్తుంటే మనసు కూడా తెలియకుండానే కాస్త ప్రశాంతంగా మారిపోతూ ఉంటుంది కదా. అవును, మరి ఈరోజు మనం వందనం కార్యక్రమంలోకి వచ్చేసాము. 6:00 నుంచి 10:00 వరకు నేనైతే మీతో పాటు వందనం కార్యక్రమంలో ఉంటాను. ముందుగా 6:00 నుంచి 7:00 వరకు క్షేత్ర దర్శినిలో ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. తదుపరి 7:00 నుంచి 9:00 వరకు ఫిట్నెస్ గురించి, డే స్పెసిఫిక్ గురించి ఇలా బోల్డ్ అన్న విషయాలు మాట్లాడుకుంటాం. 9:00 నుంచి 10:00 వరకు ఇంటర్వ్యూ కూడా ఉందన్నమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు మంగళవారం అనగానే మనకు అంటే ఈ రోజు చాలా చాలా చాలా ప్రత్యేకమైన రోజు అన్నమాట. మంగళవారం ప్లస్ సంకష్ట చతుర్థి రావడంతో ఈ మంగళవార ఈ తిథిని అంగారక సంకష్ట చతుర్థిగా పిలుస్తారు. మరి ఈరోజు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వాళ్ళకి అన్ని ఆటంకాలు, అంటే సంకష్ట చతుర్థి అంటారు కదా, అంగారక సంకష్ట చతుర్థి అని పిలుస్తారన్నమాట ఈరోజు. కాబట్టి మన జీవితంలో ఎన్ని సంకటాలు వచ్చినా వాటిని తొలగించే దేవుడుగా ముందుగా గుర్తొచ్చేది ఆ వినాయకుడే అన్నమాట. మరి మన లంబోదరుడు, గజాననుడు, విఘ్నేశ్వరుడు మొన్నటి వరకు మనతో పాటే సందడి చేసి అలా వెళ్ళిపోయారు కదా. మరొక్కసారి ఆ గణపయ్యని గుర్తు చేసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సిద్ధివినాయకం అంటూ ఒక అద్భుతమైన గీతాన్నైతే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇవాల్టి క్షేత్ర దర్శనలో మనం మాట్లాడుకోబోతున్న క్షేత్రం, ఒకే ఆలయం, ఒకే గర్భగుడి, ఒకే పీఠం, కానీ అక్కడ మనకు దర్శనమిచ్చేది మాత్రం ఒక్క గణపయ్య కాదు, ఇద్దరు స్వయంభు గణపతులు. అందులోనూ ఒక గణపయ్య తొండం కుడివైపు ఉంటే మరో గణపయ్య తొండం ఎడమవైపు ఉంటుంది. గణపయ్యలు ఇద్దరు ఉండడమేంటి, మళ్ళీ వాళ్ళ యొక్క తొండాలు అలా ఉండడమేంటి అని అనుమానాలు మొదలయ్యాయి కదా. ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతి, సమీపంలో కమలాలతో అందంగా కనిపించే సరస్సు, మరికొద్ది దూరంలో మహాభారత కథలను గుర్తు చేసే భీమకొండం. ఇంతకీ ఈ అద్భుతమైన క్షేత్రం పేరు ఏంటి, అది ఎక్కడ ఉంది, అక్కడ గణపతులు స్వయంభూగా ఎందుకు వెలిశారు, ఇంకా అక్కడ ఆ ఆలయం యొక్క విశేషాలు ఏంటి, వీటన్నింటి గురించి తెలుసుకుందాము ఈ గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము వందనంలోని క్షేత్ర దర్శనిలో పద్మాలయ ఆలయం గురించి, క్షేత్ర పద్మాలయ ఆలయం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే, మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎండోల్కు సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కొండపై పచ్చని అటవీ ప్రాంతంలో ఉంటుంది జల్గావ్ ఈ ఆలయం. మరి జల్గావ్ నగరం నుంచి కూడా సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయానికి ఆనుకొని ఉన్న చెరువులో చాలా చాలా చాలా కమలాలు ఉండేవట ఒకప్పుడు. అందుకే ఈ ఆలయానికి పద్మ ప్లస్ ఆలయం, అంటే పద్మాలయం అంటే కమలాల నిలయం అనే పేరు వచ్చిందని అక్కడి యొక్క సమాచారం అన్నమాట. మరి ఇక్కడ మనకు వినాయకులు స్వయంభూగా ఉంటారు, చెప్పాను కదా, ఇద్దరు గణపయ్యలు ఉంటారు, ఒకరి తొండం కుడివైపు ఇంకొకరి తొండం ఎడమవైపు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడి ప్రధాన విశేషం ఏమిటి అని అంటే, ఆమోద్ ప్రమోద్ అనే రెండు స్వయంభూ గణపతి రూపాలు ఒకే పీఠంపై మనకు కనిపిస్తాయి. ఒక గణపతి తొండం కుడివైపు ఎడమవైపు అని చెప్పాను కదా, వాళ్ల పేర్లే అక్కడి ప్రజలు ఆమోద్ ప్రమోద్ అని పిలుస్తారన్నమాట. ఇంకా ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా గణపతి గీతాన్ని అయితే విందాం.

శ్రీగణనాథం భజరే అంటూ బాలమురళీకృష్ణ గారు ఆలపించిన అద్భుతమైన గీతాన్ని విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నిలయంలో సమయం 6:30 దాటి 35 సెకండ్లు అవుతోంది. మనం మాట్లాడుకుంటున్నాము వినాయకుడి యొక్క పుణ్యక్షేత్రం శ్రీక్షేత్ర పద్మాలయం అన్నమాట. మరి ఇది జల్గావ్లో ఉంది, ఎరండోల్ తాలూకాలో జల్గావ్లో ఉందన్నమాట. గణపతి యొక్క ప్రసిద్ధమైన క్షేత్రం, చాలా అద్భుతమైన క్షేత్రం అన్నమాట. మరి ఈ ఆలయంలో మనకు కుడితొండం ఎడమతొండం ఉంటుందని చెప్పాను కదా. గణపతి సాంప్రదాయంలో ఈ తొండం యొక్క దిశకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను భక్తులు ఇస్తారన్నమాట. కానీ ఇక్కడ ఆ రెండు రూపాలను తప్పనిసరిగా ఇలా చేస్తే ఈ ఫలితం ఉంటుంది అనే నిర్ధారితమైన శాస్త్రీయ నియమం అయితే ఇక్కడ లేదట. కాబట్టి ఆలయంలో రెండు గణపతులను పూజిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని అర్ధపీఠంగా పిలుస్తారు. ఎందుకు అర్ధపీఠంగా పిలుస్తారు అనంటే, పద్మాలయాను అర్ధపీఠంగా గణపతి క్షేత్ర సాంప్రదాయంలో గౌరవిస్తారన్నమాట. మహారాష్ట్రలో గణపతికి సంబంధించిన ప్రసిద్ధ 3.5 పీఠాలు అంటే 3.5 పీఠాలు అనే సాంప్రదాయం ఉందట. అయితే అందులో ఈ పద్మాలయంను అర్ధపీఠంగా పరిగణిస్తారు. మరి ఈ పీఠం, శక్తిపీఠం అనే పదాల వినియోగము వివిధ గణపతి సాంప్రదాయాల్లో కూడా కొంచెం భిన్నంగా ఉంటుందట. అంతేకాకుండా ఈ ఆలయానికి మహాభారతంలో ఒక చిన్న సంబంధం కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ గీతం తర్వాత.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము వందనం కార్యక్రమంలో క్షేత్ర దర్శిని శ్రీ క్షేత్ర పద్మాలయం అన్నమాట. మరి ఎరండల్ తాలూకాలో ఉన్న ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. మహాభారతంతో సంబంధం ఉందని చెప్పాను కదా. మరి పద్మాలయకు సంబంధించిన అనేక స్థానిక కథలు మహాభారత కాలంతో అనుసంధానించబడ్డాయన్నమాట. అంటే పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చేవారని చెబుతూ ఉంటారట. అయితే వారు ఇక్కడ చెరువులో స్నానం చేసేవారని కూడా ఒక కథనం ఉంది. ఇక భీముడు మరియు బకాసురుడి మధ్య యుద్ధము ఇక్కడ జరిగిందని మరొక స్థానిక పురాణ కథ కూడా తెలియజేస్తుంది. అయితే బకాసురుడిని ఓడించిన తర్వాత భీముడికి తీవ్రమైన దాహం వేసిందని, అప్పుడు భీముడు తన బలంతో నేలను అంటే రాతిని కొట్టగా నీరు ఏర్పడిందని చెబుతారు. ఆ ప్రదేశాన్నే భీమ్ కుండ్ అని ఇప్పుడు పిలుస్తున్నారట. అక్కడ ఆ సరస్సు అంటే ఆ భీమ్ కుండ్ అనేది పద్మాలయ ఆలయానికి సమీపంలోనే ఉందన్నమాట. అక్కడ అంటే ఆ 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ భీమకుండ ఉందని సమాచారం. ఇంకా ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి అక్కడ ఆ ఆలయంలో అంటే శ్రీ క్షేత్ర పద్మాలయ ఆలయంలో మనకు ఆలయ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే పురాతనమైన రాతి నిర్మాణంతో కూడిన దేవాలయం ఉంటుంది. ఆ ఆలయ నిర్మాణంలో హేమాడ్ పంథీ శైలి ఉందని చెబుతూ ఉంటారు. ఇక ఆలయం కొండపైన ఉంది. ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆలయం పక్కనే చెరువు ఉండడం, ఆ పరిసర ప్రాంతాలు, అటవీ ప్రాంతము, సహజ వాతావరణం, ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందట. అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో శ్రీ గోవింద మహారాజ్ పాదుకలు కూడా ఉన్నాయి. ఇక 440 కిలోల బరువున్న ఒక గంట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆలయ ప్రవేశ ప్రాంతంలో పెద్ద రాతి తిరుగలి కూడా ఉంది అని మనకు సమాచారం. ఇక ఆలయాల పరిసరాల ప్రకృతి గురించి అయితే చెప్పనక్కర్లేదు, చెప్పాను కదా, చాలా చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కొండ ప్రాంతము, అడవి, చెరువు, కమల పుష్పాలు, పచ్చని వాతావరణం, చుట్టూ ఔషధ మొక్కలు కూడా అక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ అన్నమాట. మరి అక్కడ ఆ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగలు ఏంటి అంటే గణేష్ చతుర్థి, ప్రతి నెల మనకు వస్తుంది కదా సంకష్టి చతుర్థి, ఇలా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అన్నమాట అంగారక సంకష్ట చతుర్థి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అక్కడ చాలా చాలా భక్తుల రద్దీ కూడా ఉంటుందట, సంబరాలు కూడా చాలా బాగా చేస్తారట. మరి వీలైతే వెళ్ళి మనం కూడా దర్శిద్దాము. అంతేకాకుండా ఈరోజు అంగారక సంకష్ట చతుర్థి కాబట్టి తప్పకుండా ఆ విఘ్నేశ్వరుణ్ణి స్మరించి ంచుకుంటూ ఆ వినాయకుడిని అయితే దర్శించుకుందాం. ఇది ఇవాల్టి క్షేత్ర దర్శిని. మరి 7 గంటల నుంచి 10 గంటల వరకు అయితే నేను మీతో పాటే ఉంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

Yes, good morning, Hyderabad. Once again, good morning, చెప్పేస్తుంది మీ ఆచే స్వాతి శరత్. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి 7 to 8 o'clock సెగ్మెంట్లోకి వచ్చేసాము. ఫిట్నెస్, ఫిట్నెస్, ఫిట్నెస్. మరి అందరూ నిద్ర లేచారని అనుకుంటున్నాను, ఎందుకంటే వీక్ స్టార్ట్ అయిపోయి నిన్ననే స్టార్ట్ అయింది. ఇవాళ సెకండ్ డే అన్నమాట మనకు, సెకండ్ డే అండ్ స్పెషల్ డే. ట్యూస్డే, ట్యూస్డే ఈరోజు చెప్పాను కదా, తప్ప

కుండా వినాయకుడిని అయితే దర్శించుకోండి. ఏదో ఒక టైంలో ఈవినింగ్ అయితే ఇంకా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే సంకష్ట చతుర్థికి మనం ఈవినింగ్ టైమ్స్లోనే ప్రే చేస్తాం కదా చంద్రుడు వచ్చాక. ఎస్, మరి అది అలా పక్కన పెడితే మార్నింగ్ లేచామా, రెడీ అయిపోయామా, మన పనులు చేసుకొని వెళ్ళిపోయామా అన్నట్టు మాత్రం కాకుండా కాస్తో కోస్తో వర్కౌట్ చేయడమో లేకపోతే స్ట్రెచ్చింగో వామప్పో ఇలాంటివన్నీ చేసినట్లయితే మన బాడీ మన కంట్రోల్లో ఉండడమే కాకుండా కాస్త యాక్టివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏమంటారు, కావాలంటే ట్రై చేసి చూడండి. అలా బద్ధకంగా ఉంటే డే అంతా కూడా అలానే ఉంటుంది, ఏ పని చేయాలి అనిపించదు. అలా కాకుండా కాస్త మన మైండ్ని సెట్ చేసుకొని యాక్టివ్గా ఉన్నట్లయితే సూపర్ చేంజెస్ ఉంటాయన్నమాట. రైట్, ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మీ వంతుగా మీరు యాక్టివ్గా ఉండడానికి ఎలాంటి పనులు చేస్తారో నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మాట్లాడేసుకుందాము. ఎస్, సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనలో చాలామంది మండే నుంచి ఫ్రైడే వరకు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాము, అబ్బా ఈ వీక్ అంతా చాలా బిజీగా ఉండే, అట్లీస్ట్ ఈ వీకెండ్ అయినా వర్కౌట్ చేసేస్తాను, నేను సాటర్డే సండే కంపల్సరీగా చేస్తాను, సండే వాకింగ్, సాటర్డే లేకపోతే కొంచెం ఇంట్లో వర్కౌట్ అలా చేసేసి జిమ్కి వెళ్ళిపోయి ఫుల్ 1 వీక్ది మొత్తం చేసేస్తాను అని చెప్తూ ఉంటారు. మరి వారం మొత్తం చేయాల్సిన ఎక్సర్సైజ్ 2 రోజుల్లో కవర్ చేసి వచ్చాం మనం. సో ఫిట్నెస్ వీకెండ్ అంటే ఫిట్నెస్ వీకెండ్ అని చాలామంది పెట్టుకుంటూ ఉంటారన్నమాట. మన బాడీకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఓన్లీ సాటర్డే సండే అని మన బాడీ క్యాలెండర్కి అర్థమైపోతుందా? అలా కాకుండా మన బాడీకి ఎవ్రీడే కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ ఇవ్వాలన్నమాట. సో ఇలా వీకెండ్ వారియర్ మాత్రమే కాకుండా వీక్డే మూవర్ కూడా అవసరమవుతుంది. వీకెండ్ వారియర్, వీకెండ్ మూవర్ ఏంటి ఇవి అని అనుకుంటున్నారా? ఎస్, నేనైతే చెప్పేస్తాను, బట్ మీరు చేయాల్సిందల్లా స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోద జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి మనకు వాట్సాప్ మెసేజెస్ అయితే వచ్చాయి, గుడ్ మార్నింగ్ స్వాతి శరత్ అని చాలా బోల్డ్ అన్ని మెసేజ్ వచ్చాయి. మీ కూడా మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆజీ స్వాతి శరత్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వీకెండ్ వారియర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీకెండ్ వారియర్ అని అంటే వారం మొత్తం ఎక్సర్సైజ్ చేయకుండా లేదా చాలా తక్కువగా యాక్టివ్గా ఉండడం అన్నమాట. వీకెండ్లో మాత్రం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్లను మామూలుగా వీకెండ్ వారియర్స్ అని పిలుస్తారు. వారానికి అవసరమైన ఫిజికల్ యాక్టివిటీని ఒకటి రెండు రోజుల్లో చేసేస్తే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా అని పరిశోధనలు చేశారట. కానీ మిగతా రోజుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల యూజ్ ఉండదు అని తేలింది. కాబట్టి వీకెండ్ వర్కౌట్స్ చేసినా సరే వీక్డేస్లో కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ యాడ్ చేయాలన్నమాట. సో దాన్నే వీక్డే మూవర్ అని అంటారు. మరి ఈ వీక్డే మూవర్ అంటే ఏంటో గురించి, దాని గురించి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్పీ బాలుగారు, జానకమ్మ పాడే.

0: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: Yes, మరి వీక్ డే మూవర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీక్ డే మూవర్ అనగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. రోజు జిమ్కు వెళ్ళాలి అని కాదు, వీక్ డే మూవర్ అనగానే వీక్ అంతా మూవ్ అయిపోతూనే ఉండాలి, ప్రేదోట్ చేస్తూనే ఉండాలి అని కాదు. చిన్న మనము కమిట్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట. నా బాడీని నేను ఎవ్రీడే కాస్త మూమెంట్ అనేది ఎక్కువగా ఉంచుకుంటాను అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, మనము హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువసేపు కూర్చోవద్దన్నమాట. ఒక సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్ మనం పైకి వెళ్ళాలి అని అనుకుంటే లిఫ్ట్ బదులు స్టేర్ కేస్ యూజ్ చేయడము, మధ్య మధ్యలో బ్రిస్క్ వాక్ చేయడము, ఫోన్లో మాట్లాడేటప్పుడు కూర్చొని మాట్లాడకుండా ఖచ్చితంగా లేచి వాక్ చేసి మాట్లాడము, కాస్త ఒకవేళ కిడ్స్ ఉంటే పిల్లలతో అవుట్డోర్ గేమ్స్ ఆడడము, మన పని వీలైనంత వరకు మనమే చేసుకోవడం, లేదంటే అది తీసుకొస్తావా, ఇది తీసుకొస్తావా, ఇది తెచ్చిస్తావా, కాస్త అబ్బా ఇప్పుడే కూర్చున్నా అని అనకుండా చిన్న చిన్న డైలీ మూమెంట్స్ అనేది బాడీకి ఎక్కువగా ఇవ్వాలన్నమాట. ఎంత ఎక్కువగా మూమెంట్స్ ఇస్తే అంత యాక్టివ్గా మనం ఉంటామట. మరి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది, అదేంటో కూడా చెప్పేస్తాను, వింటూనే ఉండండి.

ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, రాగాల పల్లకిలో కోయిలమ్మ. ఎస్.

ఎస్ మరి ఎస్పి బాలుగారు అండ్ సుశీలమ్మ గారు పాడిన రాగల పల్లకిలో కోయిలమ్మ అంటే సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమ్మాయం. ఎస్, ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం మనందరికీ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా అదే ఉన్నాను అనమాట. ఏంటి అని అంటే, మనలో కొందరు మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత, అమ్మయ్యా నేను ఇంతసేపు వర్కౌట్ చేశాను, చాలా అలసిపోయాను,

అని రాగానే కాసేపు అలా కూర్చుంటారనమాట. తెలియకుండానే ఆల్మోస్ట్ 30 మినిట్స్ టు 1 అవర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మిగతా డే అంతా కూడా అలా చైర్లో కూర్చొనే ఉంటారు. అంటే ఎక్కువసేపు మనం ఎలాంటి పనులు చేయకుండా చైర్లో కూర్చొని ఉంటాం కదా, అక్కడే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ముఖ్యంగా మనం ఎక్కువసేపు చైర్లో కూర్చోవడం అనేది తగ్గించుకోవాలి. సిట్ లెస్ మూవ్ మోర్ అనేది ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక హ్యాబిట్గా మనం అలవాటు చేసుకోవాలి. ప్రజెంట్ నేను కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూ అలా కూర్చున్నా కదా, సో ఇప్పుడు సాంగ్ ప్లే చేసి లేచి అలా వాక్ చేస్తాను. మీరు కూడా ఏ పనిలో ఉన్నా కూడా లేచి అలా వాక్ చేసేసి మళ్ళీ వింటూ ఉండండి. అంటే వింటూ కూడా వాక్ చేయొచ్చు. సో అలా ఈ సిట్టింగ్ ప్రాబ్లం అనేది మనమైతే ఎప్పుడు కూడా ఏ ఏజ్కి వచ్చినా కూడా అలవాటు చేసుకోవద్దు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి వర్క్లో ఉన్నా సరే, మనం కూర్చొని ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా 1 అవర్కి ఒకసారి లేచి మన బాడీకి అలా మూమెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి అట. మరి వారానికి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు కదా, ఎంతసేపు చేయాలి, ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయా.

సుశీలమ్మ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వారానికి ఎంతసేపు మనం ఎక్సర్సైజ్ చేయాలి, అంటే డైలీ ఎంతసేపు చేయాలి, లేకపోతే వీక్లీ చేస్తే ఎంతసేపు చేయాలి, వీక్ మొత్తం అయితే క్యాల్కులేట్ ఎంత చేయాలి అన్న డౌట్ రావచ్చు అనమాట. సో వారానికి కనీసం 150 మినిట్స్, అంటే మోడరేట్గా ఇంటెన్సిటీ ఎరోబిక్ యాక్టివిటీ లేదా అలా ఏవైనా సరే ఒక 75 మినిట్స్ కూడా యాక్టివిటీస్ చేసినట్లయితే బాగుంటుందట. కనీసం వీక్ మొత్తంలో మనం 2 డేస్ మజిల్ స్ట్రెంగ్త్నింగ్ యాక్టివిటీ అయితే చేయాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడెన్స్ మనకు చెబుతోంది. అంటే వాళ్ళు అన్ని సర్వే చేసి చెప్తారు కాబట్టి అట్లీస్ట్ ఇంతసేపు అయినా మనం చేయాలన్నమాట. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మన కెపాసిటీని బట్టి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ప్రజెంట్ లెవెల్ నుంచి డే బై డే కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఇలా చేస్తే నేను ఈ వీక్ మొత్తము ఎక్సర్సైజ్ చేయలేదన్న గిల్ట్ అనేది మనకు ఉండదు. అంటే బాడీ మూమెంట్స్ కొంచెం చేసుకున్నట్లయితే అబ్బా నేను ఈ వీక్ ఎక్సర్సైజ్ చేయలేదు అనే ఫీలింగ్ మనకు ఎక్కడా రాదనమాట. నేను యాక్టివ్గానే ఉన్నాను కదా అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: FM Rainbow 101.9

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మన జీవితంలో మనం ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తాం? ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి, మన పనుల గురించి. కానీ ఇవన్నీ ఆలోచించడానికి మనకు అవకాశం ఇస్తున్న మన గుండె గురించి మాత్రం మనం ఆలోచించాం. కాబట్టి ఈరోజు వరల్డ్ హార్ట్ డే అన్నమాట. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంటుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. మీరందరూ తప్పకుండా వినాలన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగుల మాయం. మరి ఉదయం నిద్ర లేవగానే, అంటే మన కళ్ళకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, కానీ చేతిలో మాత్రం వేడివేడి కాఫీ కప్ ఉంటే చాలు, ఆ ఫీలే వేరే ఉంటుందబ్బా. అసలు ఇప్పుడు ఆ కాఫీ సిప్ ఇలా పడిందో లేదో మన డే స్టార్ట్ అయి ఆహా అనిపిస్తుంది కదా, ఒకలాంటి హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదా. ఎందుకు ఈ కాఫీ గురించి ఇంతలా ఇంత ఎగ్జైటింగ్గా ఇంత ఊరించి చెప్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, సెప్టెంబర్ 29th ఈరోజు ఇంటర్నేషనల్ కాఫీ డే అన్నమాట. మరి ఈ కాఫీ అనేది ఎక్కడ పుట్టింది, మన దేశంలోకి ఎలా వచ్చింది, ఈ కాఫీకి ఎందుకు అంతమంది లవర్స్ ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మనకి ఇన్ని రకాలుగా ఎలా వచ్చాయి, వీటన్నింటి గురించి అయితే మాట్లాడుకుందాం 8:00కి. ఏమంటారు? మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి తప్పకుండా వినండి 9 గంటల నుంచి 10 గంటల వరకు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. సో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆయనతో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఏవైనా సరే నేను తనని అడుగుతాను. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఒకవేళ మీరు కూడా కాఫీ లవర్స్ అయితే కనుక ఎలాంటి కాఫీని ప్రిఫర్ చేస్తారా, అంటే మనకు చాలా టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి కదా, మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను. సో స్టే ట్యూన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రీనివాస కళ్యాణ మూవీ నుంచి సుశీలమ్మ గారు ఎస్పి బాలుగారు పాడిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి స్టూడియో క్లాక్ లో టైం 7 అవర్స్ క్రాస్ అయిపోయి 58 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అవుతుంది. మరి 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ నేనైతే మీ ముందు ఉంటాను. సో వార్తా ముఖ్యాంశాల అనంతరం మనం కాఫీ గురించి బోల్డ్ అన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచే స్వాతి శరత్. మరి మనకు వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. మంగా భాస్కర్ గారు మెసేజ్ చేశారు నేషనల్ కాఫీ డే అనేసి, గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ అండి. అండ్ వరల్డ్ హార్ట్ డే కూడా విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరి తనకి ఫిల్టర్ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం అంట. అండ్ మనకు శోభ గారు కూడా మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని. ఇంకొకళ్ళు మెసేజ్ చేశారు, నేమైతే మెన్షన్ చేయలేదు. మీరు కూడా వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలనుకుంటే 9140233484822 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్యసమితి నేర నివారణ

జస్టిస్ సదస్సు ఉద్దేశించి ప్రసంగించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 1 నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు నుంచి ఈసీ కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్తో పాటు పలువురు మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. ఈసీ కార్యాలయం ముందు నిర్వహించిన ఆందోళనలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి భయంతోటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బోరు నరసయ్యగౌడ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళం రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఈసీ రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. రాగల 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జపాన్లో ఐటి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది మురుము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

సూపర్ ట్రాక్ విన్నారు కదా మరి వాణి జయరామ్ గారు పాడిన రోజాలు లేదవన్నెలే. ఎస్, మరి ఇంటర్నేషనల్ కాఫీ డే సందర్భంగా అంటే సెప్టెంబర్ 29 ఈరోజు డేట్ అనమాట. ఎందుకు ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటాము అని ప్రతి ఒక్కళ్ళకి డౌట్ రావచ్చు అనమాట. సో ఇంటర్నేషనల్ కాఫీ డే ఎప్పుడు అనంటే ఈరోజు అనమాట. భారతదేశంతో సహా అన్ని కంట్రీస్లో ఈ కాఫీ అనేది, కాఫీ కల్చర్ అనేది, కాఫీ రైతులు మరియు వాటి యొక్క పరిశ్రమల గురించి అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. ఈ కాఫీకి మూలం అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎథియోపియా అని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాము. అక్కడి నుంచి కాఫీ వినియోగం ఏమన్స్కు, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూరప్, ఇలా మెల్లమెల్లగా ఇలా స్ప్రెడ్ అయిందన్నమాట. అయితే మన ఇండియాలో కాఫీ సాగు చరిత్రకు సాధారణంగా 17th century బాబా బుధాన్తో స్టార్ట్ అయింది అని చెప్తారనమాట. ఆయన యమన్ నుంచి కాఫీ గింజలను తీసుకువచ్చి కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రాంతంలో వాటిని సాగు ప్రారంభించాడు అని ఒక చిన్న కథనం అయితే ఉందన్నమాట. మరి ఈ కాఫీలో ఉండే ముఖ్యమైన పదార్థం ఏంటి, అది హెల్త్కి ఎలా యూజ్ అవుతుంది, అసలు దానివల్ల బెనిఫిట్

0: బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుకుందాము. ఒక చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వచ్చేస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೇ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರಿಪ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: ఎస్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రాంగలమయ్య. మరి మనం మాట్లాడుకుంటున్నాం కాఫీ గురించి. కాఫీకి స్టార్ట్ అనేది యుథోపియా అనే ప్రాంతం అన్నమాట, అక్కడి నుంచి వచ్చింది. సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఒక గొర్రెల కాపరి, అంటే ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఒక గొర్రెల కాపరి అతని మేకల కొన్ని ఎర్రటి బెర్రీస్ తిన్న తర్వాత చాలా చాలా చాలా యాక్టివ్గా ఉండడం ఆయన అబ్జర్వ్ చేశారంట. అంటే కల్ది అని గమనించాడంట. అయితే ఆ బెర్రీస్ యొక్క ఎఫెక్ట్ గురించి అక్కడి సన్యాసులను అడిగి తెలుసుకొని, వాటిని ఉపయోగించే విధానాలు, వాటన్నింటి గురించి తెలుసుకొని వాటిని డెవలప్ చేశాడు అని ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ కాఫీ పీన్ అని, అంటే కాఫీ బీన్ అని పిలుస్తాం కదా, అవి నిజానికి కాఫీ ఫ్రూట్లోనే ఉండే సీడ్స్ అన్నమాట. కాఫీ ప్లాంట్కి వచ్చే పండ్లను సాధారణంగా కాఫీ చెర్రీస్ అని అంటారట. ఆ పండ్లలో ఉండే సీడ్స్ని తీసి ప్రాసెస్ చేసి డ్రై చేసి రోస్ట్ చేసి మనకు తెలిసిన కాఫీ బీన్స్ తయారవుతాయి. అంటే కాఫీ బీన్ నుంచి ఒక పండు లోపల ఉన్న సీడ్ అన్నమాట, ఇలా మనకు తయారవుతుంది. సో ప్రపంచంలో, అంటే మొత్తం వరల్డ్లో మనకు చాలా చాలా కాఫీ వెరైటీస్ ఉన్నప్పటికీ, కొన్ని కమర్షియల్ కాఫీస్లో ముఖ్యంగా కొన్ని స్పైసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. దాంతో ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ కాఫీ వెరైటీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. మరి మీకు ఏ టైప్ ఆఫ్ కాఫీ ఇష్టమో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే ఫోన్ నెంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి రమ్య బెహ్రా గారు అండ్ శ్రీకృష్ణ గారు పాడిన కాఫీ గురించి సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: Yes, మరి కాఫీ గురించి సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నాం కదా. అసలు ఆ సాంగ్ లో లిరిక్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మొత్తం కాఫీని ఏ రకంగా వాడతాము, ఏ టైంకి వాడతాము, ఎలాంటి సిచ్యువేషన్లో వాడతాము, అది తాగితే ఎంత ఎనర్జీ లెవెల్స్ వస్తాయి, ఏ టు జెడ్ సూపర్గా ఉంది కదా సాంగ్. ఎస్, మరి జెంటిల్మ్యాన్ మూవీ నుంచి, గీతాంజలి మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, రమ్య బెహ్రా గారు అండ్ శ్రీకృష్ణ గారు ఆలపించారు. ఎస్, మరి చిన్న చిన్న అంటే చేంజెస్తో మనము కాఫీని అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. కాఫీ డ్రింక్స్కి అంటే కాన్సన్ట్రేటెడ్ కాఫీ అన్నమాట ఇది. అండ్ అమెరికానో కాఫీ, లాటో కాఫీ, క్యాపిచినో, బ్లాక్ కాఫీ, ఇక మోచా, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఇలా చాలా చాలా రకాలుగా మనకు కాఫీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏ చిన్న ఎవరితోనైనా సరే మాట్లాడాలి, కలవాలి అని అంటే దగ్గరలో ఏదైనా కాఫీ డే ఉందా, కాఫీ షాప్ ఉందా అని మనం ఖచ్చితంగా వెతుకుతాము. అంటే అక్కడ కాఫీ కప్పు చిన్నదే, కానీ మనం పెట్టే ముచ్చట్లు, మన వర్క్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. చిన్న కప్పు ఎన్ని బెనిఫిట్స్ చేస్తుంది కదా, అసలు సూపర్గా. మరి ఈ మధ్య కాలంలో బ్లాక్ కాఫీ అనేది బాగా బాగా బాగా బాగా వినిపిస్తూ ఉంది. ఈ బ్లాక్ కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ప్రిపేర్ ఎలా చేసుకోవాలి గురించి కూడా మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ్యా.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఒక ముఖ్య గమనిక, ఇవాళ అంటే సెప్టెంబర్ 29 మనము వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా అంటే గుండెకు సంబంధించిన కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి

ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారు విచ్చేస్తున్నారు. మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. మీరందరూ తప్పకుండా వినాలి. సో ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఎస్, మనమైతే కాఫీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలా కాఫీ కాఫీ అని చెప్తూ ఉంటే ఈ టైంలో ఎవరికైనా ఖచ్చితంగా ఒక మంచి కాఫీ తాగుతూ అలా టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, మరి బ్లాక్ కాఫీ ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చాలా చాలా చాలా సింపుల్ ప్రిపరేషన్, ఎంత సింపులో దాని బెనిఫిట్స్ మాత్రం బోల్డ్ అని ఉన్నాయట. మరి జస్ట్ హాట్ వాటర్, వాటర్ని బాయిల్ చేసి అందులో కాఫీ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. మిల్క్ యాడ్ చేస్తే గనక అది ప్యూర్ కాఫీ అయిపోతుంది, వితౌట్ మిల్క్ అయితే బ్లాక్ కాఫీ అయిపోతుంది అనమాట. అయితే ఇందులో కొంతమంది ఏం చేస్తారు అంటే, అంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడానికి ఘీ కూడా ఒక 1 to 2 drops ఘీని యాడ్ చేసుకుంటారు. ఇంకొంతమంది హనీ యాడ్ చేసుకుంటారు, లేకపోతే షుగర్ యాడ్ చేసుకుంటారు. ఇలా వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళు డ్రింక్ చేస్తారు. బట్ ప్లెయిన్ బ్లాక్ కాఫీ అయితే చాలా చాలా చాలా బెనిఫిట్ అంట. ఏంటి అని అంటే అలర్ట్నెస్ అనేది పెంచుతుంది. అంటే మనకు కెఫెన్తో నిద్ర వచ్చేస్తుంది, మెలకొచ్చేస్తుంది అని అంటూ ఉంటాం కదా. సో అలా ఏమంటారు, అలర్ట్గా ఉండడానికి ఈ బ్లాక్ కాఫీ అనేది యూజ్ అవుతుందన్నమాట. కాన్సన్ట్రేషన్కి కూడా, అటెన్షన్, మెంటల్ ప్రిఫరెన్స్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్సర్సైజ్ ముందు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అంట, అంటే మన పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్గా ఉండడానికి. సో క్యాలరీస్ అయితే ఇంకా చాలా చాలా తక్కువ, కాబట్టి దీన్ని మంచిగా ప్రిఫర్ చేయొచ్చు. సో అలా అని చెప్పేసి ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. ఖచ్చితంగా మనము డాక్టర్ని అడిగి ఎన్ని టైమ్స్ తీసుకుంటే మంచిది అని, అంటే కెఫెయిన్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా సరే బిఫోర్ స్లీప్కి ఒక 4 to 5 hours, 6 hours ఏదో గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ ప్రిస్క్రైబ్డ్ గ్యాప్లోనే మనం ఈ కాఫీ రిలేటెడ్వన్నీ తీసుకోవాలన్నమాట. ఏమంటారు?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది బిర్యానీ ఐటీ మాత్రమే కాదనమాట. ప్రపంచంలో ఎన్నో కళలకు కూడా మన సిటీ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో ఏకంగా 400 ఇయర్స్ హిస్టరీ ఉన్న ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందనమాట. ఎస్, మరి పెయింటింగ్ లవర్స్, ఆర్ట్ లవర్స్ ఉంటే గనక ఇది మీకోసమే. పరంపరా పిక్వా ఎగ్జిబిషన్ అండ్ వర్క్ షాప్ జరుగుతుంది సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు. సో మీరైతే వెళ్ళి ఆ ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ట్ లవర్స్కి మాత్రం ఇది ఒక ఫీస్ట్ అనే చెప్పాలి. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నిన్నే పెళ్లాడతా మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దామని కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిశా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటా 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల

పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాప్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమ ప్రశంసించిన ఆయన, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్ట పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారించాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రను గుర్తు చేశారు. పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్ధిని E20 పెంచుతుందని ONGC ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. భారత్ వస్తుసేవల ఎగుమతులను $1 trillion చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ UAE హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 14 సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయ. మరి స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు దాటిపోయి 5 నిమిషాలు కూడా దాటిపోయి అలా పరిగెడుతోంది. పరిమాణంలో చిన్నదే కావచ్చు, కానీ జీవితంలో దాని పాత్ర మాత్రం ఎంతో పెద్దగా ఉంటుంది. మన ఆనందానికి స్పందించేది, మన భయానికి వేగంగా కొట్టుకునేది, మనం నిద్రపోతున్నా కూడా తను మాత్రం నిరంతరంగా పనిచేస్తూ ఉండేది మన గుండె మాత్రమే. అసలు ఆరోగ్యకరమైన గుండెకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇలాంటి హార్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నింటినీ నివృత్తి చేయడానికి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారు. నమస్తే సార్.
3: నమస్తే మేడం.
2: వెల్కమ్ టు ద స్టూడియో.
3: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
2: థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అంటే మనము మన గుండె అనారోగ్యంగా ఉంది అని చెప్పడానికి ఏవైనా స్పెసిఫిక్ ఇండికేషన్స్ అనేది ఉంటుందా సార్?
3: ఎస్ మ్యామ్, ఈరోజు September 29 నాడు వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి మేడం.

0: ఎందుకంటే ఈ మనకు జీవిత మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా అన్నీ చేసుకున్నా కానీ మనకు అందరికీ అనుకుంటారు కదా ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ రాదు మంచిగా రెగ్యులర్గా, అలా ఏం లేదు మేడం. నవేడేస్ ఈ హార్ట్ అటాక్స్ స్ట్రెస్ టెన్షను ఫాస్ట్ ఫాస్ట్ మన పనిలో ఫాస్ట్గా టెన్షన్గా నిద్ర లేకపోవడము స్ట్రెస్ కాన్స్టిపేషను ఇవన్నీ మోస్ట్ కామనెస్ట్గా మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఈ స్ట్రెస్ వలన వస్తున్నాయి మేడం. సో మనకు ఈ హార్ట్ తెలుసుకోవాలంటే కూడా జనరల్గా సిమ్టమ్స్ ఒకటి మనకు సడన్గా వస్తుంటాయి. చాలామందికి సిమ్టమ్స్ తెలియవు, ఎందుకంటే కొంతమందికి సైలెంట్ అటాక్స్ అంటారు, కొంతమందికి అసిడిటీ అని నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమందికి గ్యాస్ అని అట్లా వాళ్ళకు పెయిన్ వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది, చాలామంది అసిడిటీ అనుకుంటారు. సో ఇటువంటి సిమ్టమ్స్ చాలామంది నెగ్లెక్ట్ చేసి అవి ఒక్కొక్కసారి చాలా సీవియర్ సడన్గా బాగా సీవియర్గా అటాక్ వస్తుంటాయి మేడం. ఈ హార్ట్ అటాక్స్లలో కూడా ఏంటంటే మైనర్ మేజర్ ఉంటాయి. మైనర్ హార్ట్ అటాక్స్ అంటే మామూలుగా నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, పని చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, తిన్న తర్వాత పెయిన్ వస్తుంది. పెయిన్ అనేది కూడా మేడం చెస్ట్ మధ్యలో వస్తుంటుంది. చాలామంది హార్ట్ మనకు ఎట్లా ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ 2/3, చెస్ట్ మధ్యలో 1/3 ఆ లొకేషన్ మేడం. కానీ మనకు చెస్ట్ అనేది లెఫ్ట్ అని అనుకుంటారు అది, కానీ మెయిన్గా వచ్చే సిమ్టమ్ మాత్రం ఈ థ్రోట్ పెయిన్ వస్తుంటుంది, చెస్ట్ మధ్యలో అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, ఈ గ్యాస్ అసిడిటీ లాగా మంటలాగా అనిపిస్తుంది మేడం. వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా దగ్గరున్న హాస్పిటల్ ఎక్కడైనా క్లినిక్లు ఎక్కడైనా ఈజీలో మనకు తెలిసిపోతుంది మేడం. వాటిని ఏం చేస్తారంటే అలాగ చేయకుండా ఓకే తగ్గిపోతుంది అని అలా నెగ్లెక్ట్ చేస్తారు. అలా 3-4 times వస్తే మేజర్ హార్ట్ అటాక్ వస్తుంది మేడం.
1: అంటే చాలా మంది గ్యాస్ట్రిక్ రాగానే అంటే నాకు అసిడిటీతో పెయిన్ ఉంది ఇది హార్ట్ రిలేటెడ్ కాదు అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
0: అది మెయిన్ తప్పు చేస్తుంటారు చాలా మంది. వాళ్ళు 3-4 days అలానే కొంతమంది చూపించుకోరు, అప్పుడు సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది సీవియర్గా డ్యామేజ్ అవుతుంది, అప్పుడు బాగా ఆయాసం వస్తుంటుంది, స్వెట్టింగ్ వస్తుంటుంది, ప్లస్ సడన్గా కొలాప్స్ అవుతారు మేడం. సడన్గా మాకు టైం ఇవ్వదు, మోస్ట్ ఆఫ్ టైమ్స్ హాస్పిటల్కి పోయేంత టైం కూడా ఇవ్వదు మేడం.
1: ఓకే సార్, ఇంకా మాట్లాడుకుందాము, ఒక సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఎస్, సూపర్టాక్ అయితే విన్నారు కదా. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారు. మరి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాము. సార్, జనరల్గా ఈ హార్ట్ అటాక్ అనగానే ఏదో ఏజ్డ్ పర్సన్స్కో లేకపోతే ఎవరికో వస్తుంది అని అనుకుంటాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ఏజ్తో సంబంధం లేకుండా ఆఫ్టర్ 30 ఇయర్స్ లేకపోతే ఎనీ ఏజ్ వాళ్ళకి వస్తుంది, దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏమంటారు?
3: మీరు అన్నట్టు కరెక్టే. ఇంతకుముందు పాత ఓల్డ్ అన్న 25-30 ఇయర్స్ క్రితము మోర్ దెన్ 50-60 ఇయర్స్ వాళ్ళకు హార్ట్ అటాక్స్ అనుకునేది, ఇప్పుడు అలా లేదు మేడం. ద లీస్ట్ ఏజ్ వెన్ నా ఎక్స్పీరియన్స్లో 20 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్స్ వచ్చాయి, 20-25 నుంచి ఇక వీ కెన్ టెల్ అప్ టు 90-92. కానీ ఓల్డ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ తక్కువ ఉంటాయి, వచ్చినా కానీ వాళ్ళు సర్వే అవుతారు. యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ డేంజరస్. ఎక్కువగా హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్లో వచ్చేది 30-45 ఇయర్స్ మేడం. ఎందుకు ఫస్ట్, ఎందుకంటే ఇది ఫస్ట్ మనకు పేరెంట్స్ కనుక యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తే, అంటే బిఫోర్ 50 ఇయర్స్ 55 ఇయర్స్ హార్ట్ అటాక్స్ వస్తే చిల్డ్రన్ కూడా ఇంకొక 4-5 ఇయర్స్ ముందే, అంటే సపోజ్ పేరెంట్స్ కనుక వాళ్ళు 50 ఇయర్స్ కూర్చున్న వచ్చేసి తర్వాత వీళ్ళకి 35-40 ఇయర్లు వచ్చే ఛాన్స్లు కూడా చాలా నేను చూసాను మేడం, ఆ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇది మెయిన్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్స్. ఫస్ట్ పేరెంట్స్కి ఉంటే మనకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనం మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మెయిన్, ఆ స్ట్రెస్. మనం రోజు రొటీన్ లైఫ్లో స్ట్రెస్ ఒకటి బాగా మేడం, చాలామందికి నైట్ టైమ్స్ వర్కింగ్ కానీ కానీ లేకుంటే నిద్ర లేకపోవడము, మనం తినే స్ట్రెస్ ఒకటి, కాన్స్టిపేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎక్కువ మందికి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు ఎక్కువ మోర్ ప్రోన్ అని, అదొకటి. నిద్ర బాగుండి కాన్స్టిపేషన్ లేకుండా అంటే డిసీజ్ తక్కువ ఉంటుంది అంటాం. కానీ మెయిన్ మీరు అన్నట్టు యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ ఆర్ 90% ఆర్ జెనెటిక్స్. ఫ్యామిలీలో ఉంటే
2: అంటే
3: పేరెంట్స్ మనకు ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఇవ్వకుండా ఈ ప్రాపర్టీ అనేది, అందుకని దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలంటాం.
2: ఖచ్చితంగా రిలేటెడ్ ఉంటుంది,
3: డెఫినెట్గా మేడం, 100%. అన్ని ప్రతి డిసీజ్ అని మేడం చూడండి, 99.99% జీన్స్ జెనెటిక్స్ ఎనీథింగ్.
2: అంటే మామూలుగా షుగర్ బీపీ ఇలాంటివి
3: అవి కూడా మేడం,
2: హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు
3: జెనెటిక్ మెయిన్ జెనెటిక్స్ మెయిన్ ఎక్కువగా.
2: ఓకే ఓకే సార్.
3: వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే మనకు తెలియదు అనుకుంటారు మన పేరెంట్స్కి వచ్చింది మనకు, కానీ పేరెంట్స్ కనుక ఉంటే మాత్రం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా ఒక 30-40 ఇయర్ కానీ మనకు రెగ్యులర్గా టెస్ట్ చేసుకోవడము, అవి రెగ్యులర్గా మనకు వాటర్
2: అదే సార్ మనం తీసుకోవాల్సిన
3: జాగ్రత్తలు దానిలో
2: చేయించుకోవచ్చు.
3: అంటే ఇప్పుడు ఈ రోజు యాంజియోగ్రామ్ చేసుకొని ఇవాళ బ్లాక్ లేకుండా రేపు హార్ట్ అటాక్ రాదనే గ్యారంటీ కూడా లేదు మేడం.
2: ఓకే,
3: ఇది కూడా ఉంది.
2: ఓకే సార్, దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲ್ಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనము గుండెకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారు. ఎస్ సార్, మరి చెప్పండి సార్, అంటే ఇప్పుడు మనము మామూలుగా టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్తాము, మరి హార్ట్ రిలేటెడ్కి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటే చాలామందికి డాక్టర్ని కన్సర్న్ అవ్వకూడదు.

0: కుండా కూడా వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి, ఒకసారి చూసుకోవాలి అన్న థాట్ వస్తుంది. అలాంటి టైంలో ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి? మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాక కూడా ప్రికాషన్స్ తీసుకోవాలా సార్?
1: ఎస్ మ్యామ్, యాక్చువల్గా టెస్ట్లు అనేది ఎప్పుడు మినిమం ఒక 6 మంత్స్కి ఒకసారి మినిమం బేసిక్ టెస్ట్లు ఉంటాయి మేడం.
0: ఏ ఏజ్ తర్వాత
1: జనరల్గా అరౌండ్ 25-30 చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే మనకు ఫ్యామిలీలో కనుక బీపీ షుగర్ ఉండి
0: ఓకే
1: వాళ్ళు ఒకటి చేసుకోవాలి. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది.
0: ఓకే,
1: కొలెస్ట్రాల్లో మనకు దానిలో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లైసరైడ్స్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్ అంటాము. దానిలో మెయిన్గా మనకు యాజ్ ఎ సౌత్ ఇండియన్కు హార్ట్ అటాక్స్, ఎందుకంటే హై ట్రైగ్లైసరైడ్స్ ఉంటాయి, లో హెచ్డిఎల్ ఉంటుంది.
0: ఓకే,
1: ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ కొలెస్ట్రాలిమియాలో ట్రైగ్లైసరైడ్స్ 400-500, వీ కెన్ సీ 1000 వరకు ఉంటాయి మేడం. ట్రైగ్లైసరైడ్స్లో ఒకటే మెయిన్ ఇంపార్టెంట్, అవి ఎక్కువ ఉన్న వాళ్లకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్ కనుక ఉంటే, మెయిన్లీ ఫిమేల్స్ ఆర్ లెస్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్, ఎందుకంటే మనకు ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తాయి. ఫాదర్ కనుక ఉంటే మాత్రం మనం చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఈసీజీ మనం అనుకుంటాము, ఈసీజీ ఇప్పుడు నార్మల్గా ఉండొచ్చు, మళ్ళీ వితిన్ 1-2 మినిట్స్లో కాదు 1 అవర్లో కూడా చేంజ్ అవుతాయి. ఈసీజీ చేంజెస్ వస్తాయి మేడం. చాలామందికి హాస్పిటల్కి వెళ్తారు, ఈసీజీ చేశాక డ్యూటీ డాక్టర్ చూసి ఈసీజీ నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మళ్ళీ 1 అవర్కు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు ఇంట్లో కొలాప్స్ అయిన కేసులు కూడా చాలా.
0: మరి అలాంటి టైంలో ఏం చేయాలి?
1: మీరు పేషెంట్ ఒక 1 అవర్ వెయిట్ చేయించేసి మళ్ళీ రిపీట్ ఈసీజీ చేస్తాము. దాని తర్వాత ఒకటి డ్రాప్ అయ్యి టెస్ట్ ఉంటుంది, ఆ 2 చేయించుకొని ఒక 1-2 అవర్స్ వెయిట్ చేసి, అంటే చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవాలని ఒక తొందర
0: ఆతృతతో జస్ట్ ఆ టెస్ట్ ఒక్కటి చేంజ్ చేసుకొని నార్మల్ ఉందని
1: వెళ్ళిపోతారు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత రిపీట్ ఈసీజీ బెటర్ మేడం. సింప్టమ్స్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక మిగతా రొటీన్ టెస్ట్లకు మనకు డయాబెటిక్ ఇస్ మోర్ రిస్క్, సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్. సో షుగర్స్ ఒకటి చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ రెగ్యులర్గా యాజ్ యూజువల్, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఎక్కువైపోయినాయి మేడం.
0: ఎక్కువగా వినిపిస్తుంది
1: చిన్న పిల్లల నుంచి కొనుక పెద్దవాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ టెస్ట్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, షుగర్స్ ఒకటి, ప్లస్ మనకు చాలామంది సిటీ స్కాన్ అంటారు, కానీ సిటీ కాల్షియం స్కోరు, సిటీ యాంజియోగ్రామ్ ఇప్పుడు చాలామందికి ఇంతకుముందు యుఎస్లో చాలామంది చేసుకునే వాళ్ళు, అది మనకు ఇండియా కూడా చాలామంది ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. కానీ సిటీ యాంజియోగ్రామ్, సిటీ కాల్షియం స్కోరు నేను కొద్దిగా నేను వ్యతిరేకం మేడం. ఎందుకంటే కొద్దిగా సిటీ కాల్షియంలో కాల్షియం అనేది డిపాజిషన్ ఉంటుంది చాలామందికి.
0: ఓకే,
1: కొంతమందికి సింటమ్స్ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉండి సిటీకి యాంజియోగ్రామ్లో కూడా బ్లాక్స్ ఉన్నా కానీ సింటమ్స్ ఉండవు.
0: ఓకే,
1: ఎందుకంటే ఒకటి రైట్ సైడ్ ఇప్పుడు 3 వెజల్స్ ఉంటాయి మనకు, రైట్ 1, లెఫ్ట్ 2.
0: ఓకే సార్,
1: రైట్ 100% బ్లాక్ ఉన్నా లెఫ్ట్ నుంచి మళ్ళీ సప్లై అవుతుంది, అంటే హార్ట్ మజిల్కు బ్లడ్ సప్లై ఇస్తున్నప్పుడు హార్ట్ వస్తుంది, హార్ట్ డ్యామేజ్ కాలేదు, సింటమ్స్ ఉండవు. కొంత అటువంటి వాటికి కూడా మనకు సింటమ్స్ లేకుండా మనం నాట్ రిక్వైర్డ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్, సింటమ్స్ ఉన్నప్పుడు పోతే ఈజ్ బెటర్. కానీ ఇంకోటి రేడియేషన్ ఎక్కువ కదా మేడం, సిటీ కాల్షియం, సిటీ యాంజియోగ్రామ్స్, రేడియేషన్ ఎక్కువ, కాంట్రాస్ట్
0: ఇవన్నీ,
1: అంటే ఇప్పుడు నవడేస్ కాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, ద రేడియేషన్ ఇస్ వన్ ఆఫ్ ద
0: ఎస్ సార్.
1: సో అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క వరకు ఉంటుంది, బట్ ఈ ఈసీజీ అండ్ ఎక్కువ ఒకటి 2D ఎక్కువ ఒకటి మేడం. చాలామంది 2D ఎక్కువలో హార్ట్ అటాక్స్ మీరు డ్యామేజ్ అయింది తెలుస్తుంది.
0: ఓకే
1: టూడియోకోలో మనకు చాలామంది అడుగుతారు బ్లాక్స్ ఏమైనా ఉన్నాయని, టూడియోకోలో బ్లాక్స్ తెలియదు, ఇంతకుముందు ప్రీవియస్గా డ్యామేజ్ అయింది తెలుస్తుంది, వాళ్ళు ఫంక్షన్ తెలుస్తుంది, ఫంక్షన్ అంటే వాల్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ మేడం. లోపల వాల్స్తో సంబంధం లేదు హార్ట్ అటాక్స్లో, బయట వెజల్స్
0: ఇంపార్టెంట్.
1: సో ఈ రొటీన్ బేసిక్ టెస్ట్ చేసుకుంటే,
0: బేసిక్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకుంటే సరిపోతుంది. ఎస్, మరి నార్మల్గా ఎకో టెస్ట్ చేయించుకున్న తర్వాత మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అన్న హడావిడి అయితే ఉండకుండా కంపల్సరీ అక్కడ మనం వెయిట్ చేసి మళ్ళీ రిపీటెడ్ టెస్ట్ చేయించుకునే వెళ్ళాలంట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాము డాక్టర్ గారిని అడిగి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సుపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: ಚಾಲ್ ಬಾವು ಪಾಡ್ತಾ ರೇ.
1: ಪೈಷಜ್ಜು ಮಂದ್ರ ಆ

0: అన్నీ చేయించారు చెప్పారు కదా సార్. మరి ఆ టెస్ట్లు అన్నీ చేయించిన తర్వాత ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయి అని అంటే కనుక ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ తెలియకుండా సడన్గా అందరూ స్టంట్ వేయించుకోవాలి, ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి ఇలా చెప్పేస్తూ ఉంటారు కదా, అంటే ఎట్లా స్టెప్స్ ఫాలో అవుతే బాగుంటుంది బెటర్గా?
1: ఇప్పుడు మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టెస్ట్లు ఈసీజీ ఎకో,
0: ఎస్ సార్
1: నెక్స్ట్ మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం.
0: ట్రెడ్మిల్ టెస్ట్,
1: ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ టాలరెంట్ టెస్ట్.
0: ఓకే,
1: ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నంత మాత్రం బ్లాక్స్ ఉన్నాయని కాదు. ట్రెడ్మిల్, ఎస్ మ్యామ్, ట్రెడ్మిల్ టెస్ట్ ఒక్కోసారి ఫాల్స్ పాజిటివ్ కూడా వస్తాయి. సపోజ్ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా ఆయాసం వస్తుంది వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్. వాల్వ్స్ నారోయింగ్ ఉంటే కూడా కొన్ని ఆర్థరైటిస్ వాళ్ళకు చేయకూడదు. జనరల్గా వాల్వ్ ఉన్న వాళ్ళకి చేయకూడదు, హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి చేయకూడదు. ఇవి ఉంటాయి కొన్ని, కొంత ఫాల్స్ పాజిటివ్ వస్తాయి. ఎక్సర్సైజ్ మనకు ఎంతవరకు అంటే ఈ స్టేజ్ ఉంటాయి మనం, త్రీ మినిట్స్ ఎవ్రీ స్టేజ్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ట్రెడ్మిల్ చేసేటప్పుడు చాలామంది మోస్ట్ ఆఫ్ టైమ్స్ వాకింగ్ చేయరు కదా. వాకింగ్ చేయనప్పుడు సిమ్టమ్స్ మీకు చెప్పాను, వాకింగ్ చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు. సో ట్రెడ్మిల్ కూడా ఒక వన్ ఆఫ్ ద
0: స్టేజ్లో టెస్ట్ కూడా
1: సిమ్టమ్స్ వస్తాయి మేడం. సిమ్టమ్స్ టెస్ట్ మధ్యలో అన్ఈజీగా, డిస్కంఫర్టు, ఈజీ చేంజెస్ కూడా ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఈజీ చేంజెస్ వస్తాయి కదా. ఈజీ చేంజెస్ వస్తే మాత్రం డెఫినెట్లీ దే టు గో ఫర్ యాంజియోగ్రామ్. ట్రెడ్మిల్ టెస్ట్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకు, ఆయాసం రావచ్చు, చెస్ట్ డిస్కంఫర్ట్ కావచ్చు, చెస్ట్ పెయిన్ కావచ్చు, ఫెటీగ్ వస్తుంది. త్రీ సిక్స్ మినిట్స్లోనే కొద్దిగా ఫెటీగ్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు స్టాప్ చేసేసి వీటి ఒక్కోసారి ట్రెడ్మిల్ చేసేటప్పుడు కూడా, అందుకని పక్కన మేము ఒక డాక్టర్ ఉంటారు కంపల్సరీ, ట్రెడ్మిల్ చేసి కూడా సడన్గా అరెస్ట్ అయ్యే ఛాన్స్లు కూడా సిమ్టమ్స్ సడన్గా అలా ఉంటాయి మేడం. సో ట్రెడ్మిల్ మనకు పాజిటివ్ వస్తే వీ హాట్ గో ఫర్ యాంజియోగ్రామ్. మీరు అన్నట్టు మీరు ఇంతకుముందు అడిగారు సిటీ క్యాల్షియం స్కోరు, సిటీ యాంజియోగ్రామ్. ఇప్పుడు సిటీ క్యాల్షియము, సిటీ యాంజియోగ్రామ్ కంటే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ బెటర్.
0: ఓకే,
1: కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది సిమ్టమ్స్ వస్తే. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ ఉన్నాయన్నారుగా మీకు, ఇప్పుడు కొంతమందికి 30-40% 30 ఇయర్స్ నుంచే కొంతమంది స్టార్ట్ అవుతాయి బ్లాక్స్. కొంతమందికి సడన్గా ఈరోజు మీనాటు ఏం లేదు యాంజియోగ్రామ్, రేపు 100% బ్లాక్ కావచ్చు. సో సిమ్టమ్స్ ఉండి 70-75% బ్లాక్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ ద ప్రొసీజర్, అది యాంజియోప్లాస్టీ విత్ స్టెంట్ అంటాం. అంటే మనకు స్టెంట్ అనేది ఓన్లీ యాంజియోప్లాస్టీ, ఒకప్పుడు పాతకాలంలో స్టెంట్ మనకు 94 నుంచి అంతకుముందు బెలూన్ చేసేవాళ్ళు, దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. ఇప్పుడు యాంజియోప్లాస్టీ విత్ స్టెంట్ అంటాం, విత్ స్టెంట్. సో సిమ్టమ్స్ ఉంటే చేసుకోవాలి. సపోజ్ మల్టిపుల్ బ్లాక్స్ ఉండి డిఫ్యూజ్ డిసీజ్ అంటాం, డయాబెటిక్ ఉన్న వాళ్ళకు మాత్రం బైపాస్ ఫస్ట్ ఆప్షన్ చెప్తాం మేము. అంటే 1-3 స్టెంట్స్ కూడా వేస్తారు, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెజల్, లొకేషన్ ఆఫ్ ద, వాటిని బట్టి మనము చూసుకోవాలి, చూజ్ చేసుకోవాలి. స్టెంట్ అనేది కూడా ఇప్పుడు మీరు స్టెంట్ వేసుకున్నంత మాత్రం బ్లాక్ వస్తుందా, మళ్ళీ అది 1 మినిట్లో కావచ్చు, 1 అవర్లో కావచ్చు, 1 డేలో కావచ్చు. ఫస్ట్ 6 మంత్స్ మోర్ ఇంపార్టెంట్. కానీ స్టెంట్ వేసుకున్నాక చాలా మంది మెడిసిన్స్ ఆఫ్ చేస్తారు. లైఫ్ లాంగ్ మెడిసిన్ కంటిన్యూ వాడాలి. ఏదైనా సర్జరీ ప్రొసీజర్ ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ బ్లడ్ థిన్నర్స్ ఒక 3 డేస్ ముందు 3 డేస్ తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. కానీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్, చాలా మంది మిస్టేక్ చేస్తారు, మెడిసిన్స్ ఆఫ్ చేస్తారు, బాగున్నాను కదా అంటారు, మళ్ళీ సింప్టమ్స్ అని వస్తారు,
0: మళ్ళీ సేమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, మరి ఇంకా బోల్డ్ అనే విషయాలైతే మనం హార్ట్ రిలేటెడ్ గురించి మాట్లాడుకున్నాము. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఎప్పుడైనా సరే ఎవరు రెస్ట్ తీసుకున్నా సరే హార్ట్ మాత్రం అస్సలు రెస్ట్ అనేది తీసుకోదు, కాబట్టి దానికి కూడా మనం అప్పుడప్పుడు రెస్ట్ ఇద్దామా అని అనుకోలేము. కానీ దాన్ని ఎంత కేర్ఫుల్గా చూసుకోగలమో అంత కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ఇంకా మాట్లాడుకుందాము, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ప్లస్ ఎస్పి బాలుగారు జానకమ్మ పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారు, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా. సార్, ఇప్పుడు టెస్ట్లు అవన్నీ

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ల సమయం 9:40 దాటి 40 సెకండ్లు అవుతుంది. మరి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్, చిన్న ఏజ్లోనే మనకు వాల్స్ బ్లాకేజ్ అని వింటూ ఉంటాము చాలామంది పిల్లలకి. మరి ఆ వాల్స్ బ్లాకేజ్ అని ఎందుకు అంటారు, దేనివల్ల వస్తుంది?

0: దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి సార్?
1: కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మేడం. చాలామంది వాల్వ్స్ వెజల్స్ రెండు.
0: ఓకే,
1: కామన్ మ్యాన్ ఏమంటే డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ నాకు మూడు బ్లాక్స్, మూడు వాల్వ్ బ్లాక్ అయినాయి అంటారు. అది వాల్వ్ కాదు మేడం. వాల్వ్ అనేది హార్ట్లో నాలుగు చాంబర్స్, నాలుగు వాల్వ్ ఉంటాయి. రైట్ సైడ్ హార్ట్కు అండ్ రెండు వాల్వ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వాల్వ్స్. వాల్వ్స్ అండ్ వెజల్స్ బయట ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చేది వెజల్స్ వలన, వెజల్స్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్స్, హార్ట్ బ్లాక్స్ అంటాం. వాల్వ్స్ అనేది చిన్నప్పటి నుంచి కొంతమందికి బై జెనెటిక్ కావచ్చు, కొంతమందికి చిన్నప్పుడు జాయింట్ పెయిన్స్ వచ్చి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి రుమాటిక్ ఫీవర్ అంటారు. రుమాటిక్ ఫీవర్ వలన కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది మేడం. ఒకప్పుడు ఫ్రీక్వెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్లకు, ఈ రుమాటిక్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఈ మైట్రల్ వాల్వ్, మైట్రల్ స్టోనోసిస్ అంటాం అట్లా, అయోటికు ఈ రెండు వాల్వ్స్ కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. అవి ఇంకొకటి హోల్స్ ఉంటాయి మేడం, అవి కంజెంటల్ బై కొంతమందికి మేనరికము సంబంధాలు చేసుకున్న వాళ్ళకి ఈ హోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ హోల్స్ అనేవి హార్ట్ ఇన్సైడ్ ఉంటాయి మేడం. సో ఈ హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లం

0: హార్ట్ అటాక్ వచ్చేది వెజల్స్ వలన, వెజల్స్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్స్, హార్ట్ బ్లాక్స్ అంటాం. వాల్వ్స్ అనేది చిన్నప్పటి నుంచి కొంతమందికి బై జెనెటిక్ కావచ్చు, కొంతమందికి చిన్నప్పుడు జాయింట్ పెయిన్స్ వచ్చి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి రుమాటిక్ ఫీవర్ అంటారు. రుమాటిక్ ఫీవర్ వలన కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది మేడం. ఒకప్పుడు ఫ్రీక్వెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకు, ఈ రుమాటిక్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఈ మైట్రల్ వాల్వ్, మైట్రల్ సిరోసిస్ అంటాం అట్లా, అయోటికు ఈ రెండు వాల్వ్స్ కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. అవి ఇంకొకటి హోల్స్ ఉంటాయి మేడం, అవి కంజెంటల్ బై కొంతమందికి మేనరికము సంబంధాలు చేసుకున్న వాళ్ళకి ఈ హోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ హోల్స్ అనేవి హార్ట్ ఇన్సైడ్ ఉంటాయి మేడం. సో ఈ హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా జనరల్గా అయితే బైపాస్, అది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు మేడం. అది జనరల్గా వాల్వ్ రిప్లేస్మెంట్ చేసేవాళ్ళు, మనకు మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంటు, అయోటి వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం, లెఫ్ట్ సైడ్, ఈ రెండు కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మేము కార్డియాలజిస్టు అవి వాటిని వితౌట్ ఓపెనింగ్ ఆఫ్ ద హార్ట్, అంటే మనకు కట్ చేయకుండా ఈ చెస్ట్ను కట్ చేయకుండా, ఈ స్టెర్నమ్ను కట్ చేయకుండా, మనం యాంజియోగ్రామ్ లాగానే మనకు ఎక్కడైతే ఈ థై నుంచి ఒక చిన్నది పాజ్ చేసేలా మనకు, అది లేటెస్ట్గా వచ్చాయి మేడం, చాలా బాగుంది. కాకుండా కొద్దిగా కాస్ట్లు పడుతుంటాయి, అది అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ ట్యావర్ అంటాం, ట్రాన్స్ అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్. ఇంకొకటి మైట్రల్ వాల్వ్ అంటాం, మైట్రల్ వాల్వ్ లీకింగ్ అంటాం, లీకింగ్లో కూడా మైట్రా క్లిప్స్ అని వచ్చాయి. ఈ రెండు కూడా మనం వితౌట్ ఓపెనింగ్ కదా, అంటే ఈ హార్ట్ చెస్ట్ ఓపెన్ చేయకుండా యాంజియోగ్రామ్ లానే చేసాం, అది బాగా ఉన్నాయి, లేటెస్ట్ బాగా వచ్చేసాయి. ఇంకొకటి పిల్లలకు కామన్గా కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటాం, హోల్స్, అవి కూడా మనకు డివైజెస్ వితౌట్ ఓపెనింగ్ కూడా ఆ సైజ్ని బట్టి మనం చేసేది, అవన్నీ కార్డియాలజిస్టే చేస్తున్నారు మేడం.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, మరి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఎస్
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సూపర్ ట్రాక్ విన్నారు కదా, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి సార్ని అడిగి తెలుసుకుందాము సార్, అంటే మన లైఫ్ స్టైల్లో ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలాంటివి అలవాటు చేసుకుంటే మనం కేర్ఫుల్గా ఉండొచ్చు?
1: మంచి క్వశ్చన్ మేడం. ఫైనల్గా మనకు లాస్ట్ మీకు చెప్పేది ఒకటే శ్రోతలందరికీ, హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి.
0: ఎస్ సార్.
1: యంగ్ ఏజ్ కానీ అది ఓల్డ్ ఏజ్ కానీ హార్ట్ అటాక్స్కు దానికి మెయిన్ ప్రికాషన్స్, ప్రతి ఒక్కరికి హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఒకటి మనం ఏది ఉన్నా మనకు ఫస్ట్ డైజెషన్ ఒకటి కావాలి మేడం. మంచి ఏ ఫుడ్తోని మెద్దగా ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది ఫుడ్తోని హార్ట్ అటాక్స్ కానీ ఫుడ్ వల్ల కాదు, ఫుడ్ మంచి డైజెషన్ అవుతాయి. ఎంత మోతాదులో ఒక మోతాదులో తినాలి, మంచి డైజెషన్ అయ్యి ఉంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వారానికి ఒక మినిమం 5 డేస్. చాలామంది ఇప్పుడు లిఫ్ట్ యూజ్ చేసుకోకుండా మనకు టైం ఉండదు చాలా వరకు. మెయిన్ ఏంటంటే నవేడేస్ ఈ ప్రైవేట్ జాబ్స్ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ నవేడేస్ బయోమెట్రిక్స్ ఫేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఫాస్ట్ ఈ ట్రాఫిక్ వలన స్ట్రెస్, అవన్నీ స్ట్రెస్సే. మనం ఫాస్ట్ టైంకి ఇప్పుడు మీరు పిల్లల్ని డ్రాప్ చేయాలంటే కూడా అది స్ట్రెస్, ఫాస్ట్ అవి మన అది ఒక మెయిన్ స్ట్రెస్ రీజన్. అది కొద్దిగా అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఒకటి కొద్దిగా తగ్గించుకోవడము, తొందర పడకుండా, కోపం రాకుండా, చిరాకు పడకుండా, ఫాస్ట్గా పని చేయకుండా, అంటే ఇవన్నీ ఉన్న వాళ్ళకి టైప్ ఏ పర్సనాలిటీ అంటారు, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. ఇవి మెయిన్ తగ్గించుకోండి. డైలీ ఎక్సర్సైజ్లో మీరు డైలీ ఎనీథింగ్, అది మనకు రెగ్యులర్ వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, మరీ టూ మచ్గా డైలీ 10 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలని అట్లా కాకుండా మినిమం 30 to 35 మినిట్స్ వాక్ చేసుకొని, మనం ఇంకొకటి తిన్న తర్వాత వాక్ చేయకూడదు మేడం. చాలామంది అంటారు తిన్న తర్వాత, ఇప్పుడు కూడా ఒక 2 అవర్స్ గ్యాప్ ఉంచుకోండి. ఎప్పుడు కూడా తిన్న తర్వాత వాక్ చేయకూడదు తినకముందే, ఎందుకంటే హార్ట్ మీద కొంతమందికి ఆయాసం వస్తుంది, బర్డెన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. రెగ్యులర్గా
0: తిన్న తర్వాత అలా కూర్చోకుండా ఖచ్చితంగా వాక్
1: చేయవద్దు మేడం. అంటే కార్డియాక్ పేషెంట్ మాత్రం ఎట్టిబట్లు చేయకూడదు. సపోజ్ పేషెంట్ ఎవరైనా యాంజియోగ్రామ్ చేసుకొని, యాంజియోప్లాస్టీ చేసుకొని, బైపాస్ చేసుకున్న వాళ్ళకు, వాల్ రిప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మాత్రం, కొంతమంది హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉంటుంది, పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకు తిన్న తర్వాత ఎప్పుడు చేయకూడదు. మెయిన్గా తినకముందే ఎప్పుడు. మళ్ళీ హార్ట్ ఫంక్షన్ బాగా తక్కువ వాళ్ళు కూడా వాకింగ్ అనేది నాట్ అడ్వైజబుల్ ఆల్సో. హార్ట్ ఫంక్షన్ మనకు బాగుండి రెగ్యులర్గా యాంజియోప్లాస్టీ బైపాస్ అయిన వాళ్ళు రెగ్యులర్గా ఒక 1/2 అవర్
0: చేసుకుంటే
1: సరిపోతుంది. ఫుడ్ ఒకటి, ఎనీథింగ్ లిమిటెడ్గా తినండి. ఇప్పుడు ఏంటంటే నవేడేస్ యూస్ అన్ని ఫుడ్, జంక్ ఫుడ్, అడిటివ్స్ ఎక్కువ అయిపోయినాయి మేడం. అంటే మెయిన్గా ఏంటంటే టైం ఉండట్లేదు, మెయిన్గా బోత్ ఆర్ వర్కింగ్ టైం కాబట్టి అవి ఒకటి చేసుకుంటూ రెగ్యులర్గా స్ట్రెస్ ఒకటి మెయిన్ స్ట్రెస్ ఒకటి అవాయిడ్ చేసుకొని మంచి నిద్ర మంచి.
0: ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది.
1: సైలెంట్ అంటే మేడం చాలామందికి డయాబెటిక్లో వాళ్ళకు పెయిన్ తెలియదు, ఆయాసం వస్తుంది, నొప్పి రాదు. అంటే ఆయాసం కూడా 1 అవర్ సింప్టమ్.

0: సింప్టమ్ మేడం.
1: ఓకే,
0: చాలా మంది
1: అంటే ఆయాసం రాగానే అది గ్యాస్ రిలేటెడ్ అనుకుంటారు
0: అదే
1: కదా.
0: మెయిన్ ఈసీజీ విల్ 100% ఎక్కడిపోయినా మనకి ఈసీజీతోనే నాకు మన వాట్సాప్ ఉంది కాబట్టి ఎనీ డాక్టర్ గురి మీరు ఈసీజీ వాట్సాప్ చేస్తే తెలిసిపోతుంది మేడం. మనకు టైం కూడా ఇంకోటి ఏంటంటే మనకి ఇంజక్షన్స్ హార్ట్ అటాక్ రాగానే మనకు అంబులెన్స్లోనే ఇంజక్షన్ ఇస్తారు నా వెడస్. దట్ ఇస్ అ గుడ్ థింగ్ మేడం. ఇంజక్షన్ ఇవ్వడం వల్ల మనకు హార్ట్ మజిల్ సేవ్ అవుతుంది, ఒక్కోసారి ఆ బ్లాక్స్ కూడా ఓపెన్ అవుతుంది.
1: ఓకే,
0: సో ఇమీడియట్గా మనకు డాక్టర్ లేకుండా టెక్నీషియన్ మెనీ ఆఫ్ దెమ్ ట్రైన్డ్. సో హాస్పిటల్కి వచ్చేలోపే అంబులెన్స్లో ఇంజక్షన్స్ మేము అడ్వైజ్ చేస్తాం మేడం. వాళ్ళు మాకు ఈసీజీ టెక్నీషియన్ ఈసీజీ పంపిస్తారు వాట్సాప్లో, చూస్తాము ఏ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ అని చెప్పేసి. పేషెంట్ బీపీ బాగా ఉండి పేషెంట్ స్టేబుల్గా ఉంటే మాత్రం మేము ఇంజక్షన్లు డైరెక్ట్గా ఫోన్లోనే చెప్పేసేసి. గవర్నమెంట్ బాగా ఎటువంటివి బాగా ఇది
1: చేస్తున్నాం
0: చేస్తున్నాను.
1: ఎస్ సార్, ఇప్పుడు అంటే టెక్నాలజీ అనేది చాలా చేంజ్ అయింది కదా సార్.
0: ఎస్ మేడం.
1: అంటే మరి హార్ట్ రిలేటెడ్ మనకు ట్రీట్మెంట్స్లో ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా చేంజ్ అయ్యింది?
0: అంటే ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి వాల్వ్ రిప్లేస్మెంట్స్ బాగా టెక్నాలజీ చేంజ్ అయినాయి మేడం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా బాగా అవుతున్నాయి మేడం, దాన్ని కూడా బాగా. ప్లస్ స్టెంట్స్ కూడా బాగా లేటెస్ట్గా మన ఇండియన్ మెడ్ స్టెంట్స్ బాగా యూజ్ చేస్తున్నారు మేడం, అవి కూడా బాగా ఉన్నవి. అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ వచ్చేసాయి మేడం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంతకుముందు అందరూ యూఎస్ నుంచి అక్కడికి వెళ్ళి చేయించుకునే వాళ్ళు ఒకప్పుడు 23 ఇయర్స్ బయటకు వెళ్ళి మొత్తం అందరు. యాక్చువల్గా బయట నుంచి టూరిజం మన దగ్గరనే బాగా ఉంది, ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుంది మన దగ్గర. సో కాస్ట్ తక్కువ ఉండడం వల్ల టూరిజం కూడా, మెడికల్ టూరిజం కూడా ఇండియాకు బాగా అడ్వాంటేజ్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి చాలా సందేహాలను నివృత్తి చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ
1: సార్. ఎస్, ఇది అండి అంటే మన హార్ట్ ఎంత ఇంపార్టెంట్ ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే కనుక మనకు పెద్ద పెద్ద బెనిఫిట్స్ ఉంటాయని ఎప్పుడు కూడా మేము చెప్తూనే ఉంటాము. కాబట్టి వీలైనంత వరకు ఫుడ్ తినచ్చు, కానీ ఈరోజు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మనకి ఆ తిన్న ఫుడ్ అనేది ప్రాపర్ డైజెషన్ అయితే గనక మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇది ఇవాల్టి నా షో. మరి నెక్స్ట్ వీక్ మంచి మంచి ముచ్చట్లతో మంచి మంచి పాటలతో నేనైతే వచ్చేస్తాను. అంతవరకు మీరు మాత్రం జస్ట్ స్టే హ్యాపీ, బీ హ్యాపీ అండ్ బీ పాజిటివ్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. బాయ్ బాయ్ చెప్పేస్తుంది మీ ఆజే స్వాతి శరత్. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత 10 గంటలకి వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాలా సమగ్రంగా అభివృద్ది చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ విప్పులతో కలిసి ఈ ఉదయం శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వస్తువులు, ప్రశాంత దర్శనం, పారిశుద్ధ్యం, గోశాల వంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కల్పిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారు పురోగతి సమీక్షలు, నిరంతరం సీసీటీవీ నిఘా తప్పనిసరి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరు కాగా 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు నిన్న తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు.

ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడానికి పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లు నిలిపేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్, వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యాజమాన్యాల నుండి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయిని దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Yes, you are not alone. Rainbow Family is always with you.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒక

0: Yes, you're not alone. Rainbow Family is always with you.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు మరికొద్దిసేపట్లో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి వివరిస్తూ యూరప్లో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ 2వ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ భేటీలో విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణపై అధికారులతో చర్చించడంతో పాటుగా లైసెన్స్ రద్దైన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలానికి ప్రత్యేక అధికారుల నియామకం వంటి కీలక ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటున్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరగనుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. గుండె ఆరోగ్యం కాపాడుకోవటానికి ఉప్పు, నూనె తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు, ధూమపానానికి దూరంగా ఉంటూ యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. Yes, hum aa gaye hain like studio clock lo samayam 12:55 avutondi and ivala show chaala chaala baaga ellipindi, chaala fast ga ellipindi avuna kada. Yes, chaala messages unnai, nen chadutanu, no worries. And mana live phone in program meeku telise untundi. Yes, the famous popular program from 1 o'clock to 2 o'clock, that is Hello Rainbow. Yes, live phone in program with listeners. And nenu oka topic cheppestanu, meeru aa topic gurinchi naato discuss cheyochu. Yes, chaala మంది నాకు రోజు కాల్ చేస్తూ ఉంటారు అండ్ మన ఫోన్ నెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ చెప్తాను, వినండి. 0402323000300402323484821 అండ్ 0402970471. అండ్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. నేను ఆల్రెడీ చెప్పాను ఇవాళ నేషనల్ కాఫీ డే అని, అండ్ ఆ కాఫీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అన్నమాట. లైక్ యువర్ ఫస్ట్ కాఫీ మెమొరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్ ఆప్కే పాస్ కాఫీ హై ఆర్ హమారే పాస్ మైక్రోఫోన్ హై, హమే బతాయే కాఫీ సే జిందా ఆప్కీ సబ్సే మెమొరేబుల్ కహానీ క్యా హై. లైక్ సబ్సే మెమొరేబుల్ కహానీ క్యా హై, చాలా స్వీటెస్ట్ మెమొరీ ఏంటి కాఫీతో అని. అండ్ అప్నే పెహ్లీ బార్ కాఫీ కబ్ ఆర్ కహా టేస్ట్ కీతి, ఇది కూడా చెప్పచ్చు. ఈ మూడిట్లో ఏదైనా సరే మీ ఇష్టం. మెమరీస్ షేర్ చేసుకోవడానికి మన లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 1 o'clock టు 2 o'clock ఫోన్ లైన్స్ ఓపెన్ అవుతాయి అండ్ అప్పుడు మీరు నాతో మాట్లాడచ్చు. ఎస్, అప్పటి వరకు ఒక స్వీట్ అండం కంటే నేను చెప్పగలుగుతాను మై ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు మన 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో అవుతున్నాయి కాబట్టి మన ఇండియా చాలా బాగా ఆడుతోంది, టాప్ 10 పొజిషన్స్లో ఉంది. అండ్ దానికోసం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మనందరికీ. తెరి మిట్టి కేసరి మూవీ నుంచి సాంగ్ వేస్తున్నాను, వినండి, ఎంజాయ్ చేయండి. ఎస్, స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: से के लिए याद रहता है मैडम।
1: यस सर, यस सर, बहुत ही लाइक मेमोरेबल समय दिन गए थे आपके. थैंक यू सो मच फॉर दिस शेयरिंग. यस सर ने बहुत ही लाइक एक हिस्टोरिक मोमेंट बताया था. थैंक यू सो मच फॉर दैट सर. एंड वी हैव अनदर कॉलर ऑन एयर. हेलो
0: हेलो
1: रेनबो.
0: हेलो
1: हेलो रेनबो.
0: हेलो रेनबो, गुड आफ्टरनून वैष्णवी।
1: గుడ్ ఆఫ్టర్నూన్ తాతయ్య గారు, ఎలా ఉన్నారండి?
0: ఉన్నాను
1: ఎస్ సార్, మీ పేరు, మీరు
0: చాలా
1: ఎక్కడి నుంచి
0: సంతోషంలో. ఏ
1: మాట్లాడుతున్నారు
0: వాయిస్ స్లోగా
1: చెప్పండి.
0: వస్తుంది నేనా?
1: ఆహా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి తాతయ్య.
0: వినపడుతుంది ఇప్పుడు?
1: వినబడుతుంది.
0: టీ అయితే నేను 69లో ఊటీలో ఫస్ట్ ఊటీ విన్నప్పుడు. హలో
1: హలో,
0: అమ్మా,
1: వింటున్నా వింటున్నా చెప్పండి.
0: ఊటీ ఊటీ విన్నప్ప 69లో ఊటీ విన్నాము. ఊటీలో అందరం కలిసి, చాలా మంది కలిసి ఊటీ చేసుకున్నాము. ఊటీలో ఈ నుంచి మైసూర్ నుంచి ఊటీ పోయే దారిలో అంతా టీ తోటలే, బాగుంటాయి టీ తోటలు. అప్పుడు చాలా బాగున్నాయి మా అప్పుడు ఊటీ ఊటీలో తాగినాము.
1: అచ్చా,
0: హలో,
1: ఎస్ సార్, ఎస్ సార్.
0: ఊటీలో తాగినాము. తర్వాత అప్పటి నుంచి ఊటీలో చాయ్ అలవాటు అయిపోయింది. అంత ముందు అలవాటు లేదు. ఇప్పుడు అప్పటి నుంచి టీ ఖచ్చితంగా టీ ఉండాల్సిందే. టీ నలగరిలో ఇప్పుడు కూడా మా ఇంట్లో కూడా కడపలో బాగా తాగుతాన్నేమో. హలో,
1: ఎస్ సార్, ఎస్ సార్. నాకు తెలిసి డిస్టర్బెన్స్ వస్తుంది అండ్ దేర్ ఇస్ సమ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్. యా, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య కాల్ చేసినందుకు. అండ్ ఊటీలో టీ అంటేనే ఫేమస్. ఆ టీ మీరు మీ ఫస్ట్ మెమరీ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ వీ హ్యావ్ లాట్ మెనీ మెసేజెస్, నేను చదివి చెప్తాను అందరికీ. బట్ దెర్ ఇస్ అ సాంగ్ కమింగ్ అప్, పియా బోలే పియా బోలే అనుకుంటూ వినర్సేయండి. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.
2: सारी तनख्वाह खर्च कर डाली,
3: बची है पूरे 8 आने. धुन सुनाओ ना.
2: अरे नहीं,

0: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 FM ರೇನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜಿ ವೈಷ್ಣವಿ. ಎಸ್, ದೇರ್ ಇಸ್ ಅನ್ ಅನದರ್ ಕಾಲರ್. ಹಲೋ ರೇನ್ಬೋ.
1: ಹಲೋ, ಶುಭ సాయంత్రం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు?
0: శుభ మధ్యాహ్నం సార్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను. మీరు మంచిగా ఉన్నారు? మేము
0: థ్యాంక్ యూ సార్. మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మన లిజనర్స్.
1: హైదరాబాద్, ఉస్మాన్ గంజ్ కే రమేష్.
0: ఎస్ సార్. మీ టాపిక్ విన్నారా సార్?
1: ఏ టాపిక్ సార్ చెప్పండి.
0: మీ ఫస్ట్ కాఫీ మెమరీ ఏంటి అండ్ ఎక్కడ ఫస్ట్ టేస్ట్ ఎక్కడ చేశారు కాఫీ కానీ టీ కానీ అని అడిగాను.
1: ఓకే మేడం, చెప్తాను మేడం. ఫస్ట్ మేడం, ఒకసారి మన ఈడ చిరాకుల గదిలో ఒక కాఫీ సెంటర్ ఉంది మేడం. అక్కడ కోల్డ్ కాఫీ తీసుకున్నాం మేడం. ఫస్ట్ టైం అనమాట, దాదాపు 30 ఇయర్స్ కింద. చాలా బాగా అనిపించింది అనమాట. కోల్డ్ కాఫీ అనమాట అది. అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత కూడా 4 సార్లు తీసుకున్నాను అనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది సార్, కోల్డ్ కాఫీ. మామూలుగా మాత్రం నేను బ్రూ కాఫీ తీసుకుంటాను మేడం. ధన్యవాదాలు మేడం, నాకు అవకాశం ఇచ్చిన కే రమేష్ మాట్లాడు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎస్ సార్. యా, దాట్ వాజ్ రమేష్ గారు చెప్తున్నారు కోల్డ్ కాఫీ చాలా బాగుంటుంది అని. ఎస్, ట్రై చేస్తాను, నేను ఇంతవరకు కాఫీ తాగలేదు. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్ విత్ అస్. హలో రెయిన్బో.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. अच्छा जी, हेलो सरवर अली सर, आप कैसे हो?
2: जी खैरियत से, अल्लाह का बड़ा करम है. हम तो पहली बार काफी महेश्वरी डेडर में शराबी पिक्चर के इंटरवल में पिए थे
0: कॉफी. हाँ जी,
2: 2.5 रुपए में थी. जब बाहर चाय 80 पैसे 60 पैसे में थी, हम थिएटर में इंटरवल में पी के बहुत डबल डबल खर्चा करके अपने आप को बहुत बड़ा फखर महसूस करे थे. हम कॉफी पिए बोल के, वो जो प्रेशर देते थे ना थिएटर में कॉफी में, ऐसा हवा मारे तो उसमें कफ आ गया, पिए तो होटा चिपकते, तो बहुत मजा आता था वो कॉफी का. वो कॉफी पिए थे हम 1984 में, शराबी पिक्चर महेश्वरी काचीगोड़े में.
0: बाबा बाबा.
2: जी हाँ, आप कॉफी की बात कर रही, तो कॉफी का गाना भी सुनाइए ना मैडम.
0: डेफिनेटली बजा दूंगी सर.
2: मैं बोलूँ गाने का, बोल पिक्चर का नाम.
0: जी बोलिए सर.
2: जितेंद्र जयाप्रदा की मूवी है, हैसियत नाम है. दफ्तर को देर हो गई, मुझे जल्दी से कॉफी पिलाना, बीवी हूँ मैं नौकरानी नहीं, मुझे आता नहीं कॉफी बनाना.
0: क्या गाना गाया,
2: मूवी का सॉन्ग है ये.
0: अच्छा,
2: अगर आप सुनाए तो अच्छी बात है, नहीं है कोई बात नहीं.
0: मैं बजा दूंगी सर, मैं ट्राई
2: करूंगी. बजा दीजिए बराए मेहरबानी, बेहतरीन सॉन्ग है वो, आपको भी मजा आएगा.
0: यस सर, यस सर.
2: थैंक यू वेरी मच.
0: थैंक यू सो मच सर अली सर. या सर कह रहे थे कि थिएटर में कॉफ़ी भी अच्छा रहेगा, बल्कि यस, वील डेफिनेटली ट्राई दैट. एंड एक और मैसेज है, अक्का नमस्ते, हैप्पी एंड प्लेजेंट डे, माई ताता सुरेंद्र बर्थडे, प्लीज़ गिव बेस्ट विशेस फ्रॉम आर रेनबो फैमिली, प्ले एनी रफी सॉन्ग प्लीज़, अर्निका चंदू हैदराबाद नीचे. డెఫినెట్లీ అండి, హ్యాపీయెస్ట్ బర్త్డే తాతయ్య గారు. ఇలా ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలి మీరు. అండ్ రఫీ సాంగ్ అంటారా, డెఫినెట్గా ప్లే చేస్తాను టైంని బట్టి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మెసేజెస్ వచ్చాయి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వైష్ణవి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వాయిస్ చాలా బాగుంది, టాపిక్ కూడా చాలా బాగుంది అంటున్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఉండండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM Rainbow with me RJ Vaishnavi.

0: match, he joins the final bound boxers, assuring Team India of at least a silver medal. Talking about men's 90 plus kg semi-final, heavyweight star Narendra Beriwal stood toe-to-toe in a fierce battle against world champion Ebek Urbale. Despite a courageous fight, Beriwal has edged out in this semi-final encounter. Beriwal officially signs off with a hard-earned bronze medal for the country. Two final spots booked and a bronze secured. The Indian boxers are putting on an absolute show in the ring, Mudita.
1: और तीरंदाजी में भी प्रेरणा अच्छा दिन रहा भारत के लिए. धीरज ब्रह्मदेवरा और नीरज चौहान ने पुरुषों की रिकर्व एकल स्पर्धा के क्वार्टर फाइनल में प्रवेश कर लिया है. अगले राउंड में सेमीफाइनल स्पॉट के लिए वर्ल्ड कप फाइनल चैंपियन धीरज का मुकाबला उज्बेकिस्तान के अमीर खोन सादिकोव से और नीरज चौहान का भूटान के लैम दोर्जी से होगा. वहीं महिलाओं की रिकर्व इंडिविजुअल प्रतिस्पर्धा में कुमकुम अनिल मोहित क्वार्टर फाइनल में पहुंच गई है. और दिलचस्प बात यह है कि क्वार्टर फाइनल में कुमकुम का मुकाबला रिपब्लिक ऑफ कोरिया की कांग चाई यंग से होगा. यंग ने भारत की ही दूसरी तीरंदाज कीर्ति शर्मा को हराकर क्वार्टर फाइनल में प्रवेश किया है.
0: Now taking our listeners to the cycling track, where India have made a trip to the bronze medal race in the women's team pursuit. The Indian quadrant put together a strong performance in the heats, clocking 4 minutes 46.950 seconds. That effort has secured them a place in the bronze medal race, giving India another opportunity to fight for a podium finish in the track cycling. The team pursuit had decided over a longer distance with the riders together as a unit and maintaining their information. And let me just take you to the medal tally, checking in all of the overall standings. Team India remains firmly positioned at 11th place on the medal leaderboard.
1: इसके साथ ही स्क्वैश का भी हम चलते चलते बता देते हैं कि भारतीय महिला स्क्वैश टीम ने भी अपने आखिरी पूल सी मैच में ईरान को 3-0 से हराकर क्वार्टर फाइनल में प्रवेश कर लिया है. और इसके साथ ही मुदिता और प्रेरणा को दीजिए इजाजत. हम कुछ देर में फिर से हाजिर होंगे नए अपडेट्स के साथ.
2: एशियन गेम्स 2026 आईजी नगोया. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi, and there is a caller along with us. Hello Rainbow.
4: Hello Rainbow Vaishnavi, kaisa hai?
3: Acha hai sir. Aap kaise ho?
4: Mai bahut badhiya hai.
3: Yes sir, boliye aapka naam aur aap kahan se baat kar
4: rahe hain? Aan hai re kadama. ప్రభాకర్ మాట్లాడుతున్నాను. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి. మీ చిన్నప్పుడు?
4: నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు టీ కాఫీలు అలవాట్లు ఉండేవి కాదు. సెవెంత్ ఎయిత్ క్లాస్ వచ్చేటప్పటికి మా స్కూల్లో ఒక సోషల్ స్టడీస్ టీచరు అందరినీ కూర్చొని పెట్టించి అడిగారు, హోటల్లో టీ ఎక్కడ ఉంటుందిరా అబ్బాయి, మీరు చెప్పండి, ఎవరైనా వెళ్ళారు హోటల్కి అని ఫస్ట్ అడిగారు. అడిగితే కొంతమంది చేతులు లేపారు వెళ్ళేవాళ్ళు, నేను లేపలేదు. అయితే హోటల్లో టీ ఎక్కడ ఉంటుందని అడిగారు. ఒకడేమో టేబుల్ మీద ఉంటుంది అన్నాడు, వాడు కిచెన్ లో ఉంటుంది అన్నాడు, వాడు సర్వర్ చేతిలో ఉంటుందని చెప్పని ఇంకోళ్ళు చెప్పారు. నేనేం చేశానంటే బోర్డు దగ్గరికి వెళ్ళి చాక్ పీస్ పెట్టుకొని HOTEL అని రాశాను. హోటల్లో టీ ఎక్కడ ఉంటుందని ఆ టీ కింద అండర్ లైన్ చేశాను. అది ఒక అనుభవం అనమాట. దాని తర్వాత మా టీచర్ గారు ఏం చేశాను, అందరికి టీలు తెప్పించారు. అప్పుడు అప్పుడు అలవాటు అయింది నాకు.
3: దాని తర్వాత
4: మా క్లాస్మేట్స్ కూడా గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడప్పుడు ఆఫర్ చేస్తుండేవారు అనమాట కాఫీకి టీకి. వెళ్ళేవాడు అలాగే సాయంత్రం పూట సరదాగా వెళ్ళి టీ కాఫీలు తాగేసి వచ్చేవాళ్ళం అనమాట.
3: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మెమరీ చాలా బాగుంది, క్రేజీగా ఇప్పటి జనరేషన్ లో ఉన్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్ విత్ us. హలో రెయిన్బో.
5: హాయ్ ప్రశాంతి.

ಸುತ ಕಾಮ ಕಾಮಿತದಾಯಕ ಕರುಣಾದಾಮ ಕೋಮಲ ನೀಲ ಸರೋಜ ಶ್ಯಾಮ.

0: ದಶರಥ ರಾಮ ಧನುಜ ವಿರಾಮ ಪಟ್ಟಾಭಿರಾಮ ಜಯ ಜಯ ಶ್ರೀರಾಮ. మంగళవారము ఈ రఘురాముడు ఆ శ్రీరామచంద్రుడు నీకు మంచిగా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటాను.
1: థ్యాంక్ యూ సో మచ్ తాత్యా, మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఎస్, వి హ్యావ్ అనదర్ కాలర్ ఆన్ ఎయిర్. ఓకే, ఇట్స్ ఓకే, కట్ అయిపోయింది. విల్ టేక్ అ సాంగ్. ఇందాక ఏ దోస్తి హమ్ నహీ తోడేంగే ఫ్రమ్ షోలే మూవీ అమితాబ్ బచ్చన్ గారిది అడిగారు సార్, ఐల్ ప్లే ఇట్ నౌ. ఎస్, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 FM ರೇನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ವೈಷ್ಣವಿ ಅಂಡ್ ವಿ ಹ್ಯಾವ್ ಅನದರ್ ಕಾಲರ್ ಆನ್ ಏರ್. ಹೆಲೋ ರೇನ್ಬೋ.
1: హలో వైష్ణవి గారు.
0: హలో అండి, మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: ఐఎమ్ సతీష్ మ్యామ్, ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాము, హైదరాబాద్.
0: ఎస్ సతీష్ గారు, మీరు టాపిక్ విన్నారా?
1: అయ్యా మ్యామ్, మీ షోలో వినకుండా ఉంటామా? మీరు చాలా బాగా చేస్తారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి, మీ ఫస్ట్ కాఫీ మెమరీ ఏంటి అండ్ ఎక్కడ టేస్ట్ చేశారు దాన్ని?
1: డెఫినెట్లీ కాఫీ అని కాదు, బట్ టీ ఆల్సో చెప్పొచ్చు కదా.
0: ఎస్ సార్, ఎస్ సార్, చెప్పొచ్చు. కాఫీ ఆర్ టీ.
1: ఓకే, ఎవ్రీ చైల్డ్ ఫస్ట్ ఎక్కడ ఉంటారండి? మీకు తెలిసిందే కదా, డెఫినెట్లీ ఫ్రమ్ దేర్ మదర్స్ హ్యాండ్.
0: అవును,
1: ఇట్స్ ఎ బిగ్ థింగ్ అన్నమాట. లైక్ ఇక్కడ సిటీస్ లో లాగా కెఫేస్ లో కూర్చొని లాట్ ఆఫ్ డిస్కషన్స్ అవుతా ఉంటాయి ఫ్రెండ్స్, బట్ ఇట్స్ డిఫరెంట్ దెన్ మదర్ అన్నమాట. ఎలా మన హౌస్ లో అమ్మ నాన్న చెల్లి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని అలా ఈవినింగ్ టైంలో కాఫీ లేదా టీ తాగుతూ అలా ఫ్యామిలీ గురించి డిస్కషన్ చేస్తుంటే లెవెల్ హ్యాపీనెస్ అన్నమాట.
0: లాట్ ఆఫ్ పీపుల్
1: ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు డ్యూ టు దేర్ జాబ్ అవ్వచ్చు లేదా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బట్ యాక్చువల్లీ ఐ మిస్ దట్ నౌ.
0: Yes, sir. I hope you get it soon, my mother coffee, my mother tea. Me. Thank you so much for calling. We have another caller on air. Okay, it's okay. Cut type point. Let's see messages. There are lot of messages today. And there is a message. Maha manati hoon, janab peeti hoon to logon ka खून पीते हैं, मैं तो फिर भी सिर्फ चाय पीती हूँ. दिल बहलाने का कुछ तो चाहिए, चलाना सही तो चाय ही सही. एक सॉन्ग लगाइए ना प्लीज़, चाय पर एक गर्म चाय की प्याली हूँ. डेफिनेटली आई विल ट्राई टू एडोर दैट. यस, थैंक यू सो मच फॉर डूइंग मैसेजेस. एंड यस, ई segment to we are done with our caller show, that is Hello Rainbow. Thank you so much for all your calls and messages. Chala chala chala happy ga feel ayanu. Yes, I am totally very much happy. And next vachesi, yes, there is a

0: బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ అహెడ్ మీరు వింటూ ఎంజాయ్ చేసేయండి. దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. విన్నాక మాట్లాడుకుందాం. ఎస్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎస్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జీ వైష్ణవి. అండ్ ఇవాళ మనం ఎన్నో ఎన్నో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం రిగార్డింగ్ నేషనల్ కాఫీ డే, ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్ట్ అండ్ వేస్ట్ డే, దాని తర్వాత వరల్డ్ హార్ట్ డే, ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిటికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇట్ మే బీ అ హార్ట్, ఇట్ మే బీ అ కిడ్నీ, అ లివర్, ఏదైనా సరే మీ మీ గురించి మీరు ఎంతగా ఆలోచించాలి అంటే రేపటి నాడు మీకు ఏమి అవ్వకూడదు, అలా ఆలోచించండి, అలా స్టెప్ తీసుకోండి ఏదైనా సరే లైఫ్లో అని ఒకటి చెప్పాలనుకుంటున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఎందరో మహానుభావులు. ఆ హెల్త్ని వెల్త్ లాగా చూసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి లైఫ్లో అన్నట్టే ఉంటుంది. ఎస్, డెఫినెట్గా అస్సలు మర్చిపోకండి దాన్ని. అండ్ వచ్చేస్తున్నాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అగైన్ అన్ని. నెక్స్ట్ మన షో జస్ట్ని ఏ హైదరాబాద్ అంటూ వచ్చేస్తున్నారు నెక్స్ట్ ఆర్జే ఫ్రమ్ షార్ప్ 2 o'clock టు ఎంజాయ్ దాట్ షో. ఎస్, అంటిల్ నెక్స్ట్ టైం దిస్ ఇస్ వైష్ణవి నీత సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. జై హింద్, జై భారత్.
2: లగతే హై
3: క్యా.

అంతలోనూ మన పెద్దవాళ్ళు చెప్పే విషయాల్లో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు సైన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో మనకే తెలియక ఎవరికేం తెలీదు అంటూ ఉంటాం కదా. నిజం చెప్పండి, అంటాం కదా. అఫ్ కోర్స్ మనం వాళ్ళని అన్నాం, ఇప్పుడు ఏమంటారు నెక్స్ట్ జనరేషన్ మనన్న అంటది, అది వేరే విషయం. తెలంగాణ ఆహారం, ఐ మీన్ ప్రత్యేక వంటకాలకి ఓ హిస్టరీ అయితే పక్కా ఉంటుందండి. తెలంగాణకే ప్రత్యేకమైన ఓ పిండి వంటలు అంటే ఒక రెండు ఉన్నాయనుకోండి, బట్ ఒక దాని గురించి మాట్లాడుకుందాం. పర్టికులర్గా అంటే ఒక సీజన్లోనే తయారు చేయడం వెనక ఒక రీజన్ ఉంది. మరి ఆ రీజన్ ఏంటో మాట్లాడుకుందాం. మరి ఇంతకీ నేను మాట్లాడబోయే ఆ పిండి వంట, ఐ మీన్ ఆ స్నాక్ ఐటమ్ ఏమై ఉంటుంది, అది కేవలం ఒక పర్టికులర్ సీజన్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు, దాని వెనక ఉన్న కారణం ఏమై ఉంటుందో నేను చెప్తాను. బట్ నేను చెప్పబోయే, నేను మాట్లాడబోయే ఆ స్పెషల్ స్నాక్ ఏమై ఉంటుంది, ఎక్కువగా ఎప్పుడు చేస్తారంటే డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో చాలా చాలా చేస్తారనమాట. గెస్ట్ చేస్తే వాట్సాప్ చేయండి 0404023234822. వింటూనే ఉంది ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

ట్రాక్ది. అసలు ఈ పాట విన్న ప్రతిసారి సీరియస్లీ చెప్పండి, స్టెప్ అయ్యకపోయినా కాళ్ళతో వేళ్లతో మాత్రం డాన్స్ అయితే చేస్తాం, రైట్? సో వందే మాత్రం శ్రీనివాస్, ఆయన లాగే స్వర్ణలత పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: మన తెలంగాణ ఫుడ్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం జస్ట్ని హైదరాబాద్ లో. ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి, సకినాలు అనగానే వావ్, అందరికీ ఇష్టం కదా. సో నాట్ ఓన్లీ అంటే ఓ పర్టికులర్ రీజన్ అని కాదు, కానీ చాలా చోట్ల ఇప్పుడు సకినాలు అంటే ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఎస్పెషల్లీ ఇది తెలంగాణ పిండి వంటకంగా సో పేరు ఉంది, అందరికీ తెలిసిందే. అయితే ఈ స్నాక్ ఐటమ్ ఏదైతే ఉందో సకినాలు, ఓన్లీ స్నాక్ ఐటమ్ మాత్రమే కాదు, ఇట్స్ అవర్ కల్చర్ కూడా. ఎందుకంటే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు ఇంటి నుంచి పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళేటప్పుడు సారెగా పంపే ఆచారం ఉంది తెలంగాణలో. అసలు ఎన్ని పంపిస్తారు తెలుసా, డబ్బాల నిండా పంపిస్తారు. అండ్ వీటిని చేసేటప్పుడు కూడా 5 చుట్టెలు, 11 చుట్టెలు, 21 కూడా చేస్తారు. అంటే ఆ సకినాలు తిప్పేటప్పుడు 21 ఏమంటారు రౌండ్లు అనమాట, రౌండ్లు ఉంటాయన్నమాట. సో అలాంటివి కూడా చేస్తారు. అసలు నిజం చెప్పాలి అంటే ఇది కల్చర్లో ఒక భాగం అని ఎందుకంటారంటే,

ఇది చేసేటప్పుడు అందరూ కలిసి, అంటే లైక్ అమ్మమ్మలు, అమ్మలు, పిన్నులు, మేనత్తలు, ఇరుగు పొరుగు, అలా అందరూ కలిసి మంచి చెడు మాట్లాడుకుంటూ చేసే ఏమంటారు సామూహిక ఒక చిన్న సైజు గెట్ టుగెదర్ లాగా ఉండేది. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా చాలా ఇళ్లలో ఉంటుంది కూడా. మరి ఈ సకినాలను ఎక్కువగా డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో అప్పట్లో చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇప్పుడు అంత మారిపోయింది, ఇప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి, కానీ పర్టికులర్గా పూర్వకాలంలో మాత్రం డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలోనే చేసేవాళ్ళు. రీజన్ ఏంటి మీకు తెలుసా? తెలిస్తే కూడా వాట్సాప్ చేయొచ్చు ఆన్ 0402323424 అయితే వెళ్తూ, లేదంటే నేను చెప్పేస్తాను. వింటుంది ఏమిటండి, ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమాయం. ఇట్స్ మీ ఆర్జే స్వాతి.

0: FM Rainbow 101.9
1: 226 and studio clock meer vintunaru station of the nation IR FM Rainbow 101.9 lo chestne Hyderabad with me RJ Swati. So ippudentle ante ippudu intlo chesukone teerika leka eppudante appudu andubatlo undelaga ready made sakinalaithe dorukutunnayi ఎనీ సీజన్ ఎప్పుడైనా తినాలనిపిస్తే చాలు ఇలా ఆర్డర్ పెట్టేసుకుంటే అలా ఇంట్లోకి వచ్చేస్తాయి, అలా ప్యాకెట్ ఓపెన్ చేస్తాయి, అలా నోట్లో కరిగిపోతాయి. కరిగిపోతాయి అన్న మాట ఓకే, కానీ నిజంగా మన అమ్మమ్మలు నాయనమ్మలు మేనత్తలు అప్పటి వాళ్ళు చేసినంత టేస్ట్ వస్తుందా అంటే కొంచెం ఆలోచించాలి. ఎక్కడో రేర్గా దొరుకుతుంది అలాంటి టేస్ట్. బట్ ఏదేమైనా మన వాళ్ళు చేసినప్పుడు ఏమో కాస్త ప్రేమ ఇవన్నీ కలుపుతారేమో, చాలా టేస్టీగా ఉండేవి. ఎనీవేస్ అది ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, వీటిని ఎక్కువగా ఎందుకు ఈ శీతాకాలం ఎక్కువగా సంక్రాంతి టైంలోనే చేసేవాళ్ళు, రీజన్ ఏంటి అంటే సంక్రాంతికి కొత్త పంట అందుతుంది, సో చేతికి అందుతుంది, కొత్త వరి వస్తుంది, అప్పుడే నువ్వుల పంట కూడా అప్పుడే వస్తుందట. సో ఈ రెండు అందుబాటులో ఉన్నప్పుడు అంటే నిజంగా మన తెలంగాణ ప్రజలు అని కాదు, కానీ అంటే మామూలుగా ప్రజల్లో ఉన్న ఒక ఏమంటారు, ఉన్న దాంట్లో సర్దుకోవాలి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అన్నమాట. ఉన్న వాటిలోంచే స్పెషల్గా తయారు చేసుకోవడం అనేది అలవాటుగా ఉండేదట అక్కడి ప్రజల్లో. అందుకే అంటారు తెలంగాణ ఆహారం అంటే ఎప్పుడు ఏం దొరుకుతుందో అది అని. ఈ ఫార్ములాపైయే డిపెండ్ అయి ఉంది తెలంగాణ ఆహారం అండ్ ఆర్ స్పెషల్స్ వాట్ ఎవర్ ఏదైనా కూడా. అంటే లేని వాటి కోసం ఆలోచన చేయకుండా ఉన్న వాటిలోంచే స్పెషల్స్ చేయడం అనేది మన పూర్వీకుల ఏమంటారు వాళ్ళ దూరదృష్టి, అద్భుతమైన సృష్టి అని చెప్పొచ్చు. రైట్, ఇంకా మాట్లాడుకుందాం. ఇంటినే ఉందండి జస్ట్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ స్టేషన్ ఆఫ్ ద నేషన్ ది ఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఏకలేఖ సినిమా నుంచి బాలుగారు ఆయనలాగే అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 2:33 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

జిష్నే హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఎందుకు ఎందుకు ఈ సఖినాలు అనేవి ఈ టైంలో, అంటే ఎస్పెషల్లీ డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో అప్పట్లో చేసేవాళ్ళు, అంటే ఈ టైంలో మనకి వెజిటేబుల్స్ ప్రిజర్వ్ చేసుకోవడం కష్టం అయ్యేది అప్పట్లో. అప్పట్లో ఫ్రిడ్జ్లు అవి లేవు కదా, సో ఎప్పుడు పండిన పంటలు అలా తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి ఈ నిల్వ కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు ఈ సఖినాలని స్నాక్ ఐటమ్స్గా ఎక్కువగా, నిల్వ రోజులు నిల్వ ఉంటాయి కదా, డీప్ ఫ్రై చేస్తారు కదా, సో ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాబట్టి సో అలా వీటిని ఎక్కువగా చేసుకునేవాళ్ళు. అండ్ దట్టు పంట చేతికి వచ్చినప్పుడు

ఇప్పుడంటే మనకి డబ్బులు వస్తే రకరకాల ఐటమ్స్ కొనుక్కుంటాం, కానీ అప్పుడు డబ్బులు అన్నా సంపద అన్నా ఏంటి, పంటే కదా. సో ఆ పంటతో వాళ్ళు ఏదైతే చేసుకోగలుగుతారో వాటిని చేసుకోవడం అండ్ 10 మందికి పంచడం అనేది అప్పటి అలవాటు. సో అలా సకినాలు అయితే డబ్బాలు డబ్బాలు డబ్బాలు డబ్బాలు చేసేసి చాలామందికి, అంటే పంట మనం కష్టపడి పంట పండించిన పంట కాబట్టి అలా ఇచ్చేవాళ్ళంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత అద్భుతంగా ఉండేది అప్పట్లో. నాకైతే మా మేనత్త వాళ్ళ ఇంట్లో బాగా గుర్తు, సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ముందు రోజు నానబెట్టేసి మళ్ళీ వాటిని నీడలో ఆరబెట్టి వాటిని ఏమంటారు గ్రైండ్ చేసేసి మెత్తగా, అక్కడ ఒక వేరే గిర్ని ఉండేది, సో అక్కడికి వెళ్ళిపోయి వాటిని అసలు ఎంత, అది కూడా ఒక ఆర్ట్ కదా, దాన్ని అలా అలా తిప్పడం అనేది నిజంగా వాళ్ళకే వస్తుంది. అది నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ అదేంటో ఏలిక పాము ఏ పాము అర్థం కాని స్టైల్లో వచ్చాయన్నమాట, అందుకే నేను ఎప్పుడు ట్రై చేయను. బట్ అది కూడా ఒక ఆర్ట్, అలా చేయడం, అలా విడిపోకుండా అన్నన్ని రౌండ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంతేకాదు దీని వెనక ఇంకో కారణం కూడా ఉంది, ఎస్పెషల్లీ డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలోనే ఎక్కువగా చేయడానికి. తెలుసుకోవాలంటే డూ ఫాలో మీ ఆన్ FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

హృదయంలో నిదురించి వెళ్ళి సినిమా నుంచి బాలుగారు పాడిన పాట విన్నారు. బాలుగారి గొంతులో ఈ పాట కనుక ఎవరికైనా వినిపిస్తే పడిపోని అమ్మాయి అంటున్నా చెప్పండి. నో వే కదా. జో అంత అద్భుతంగా అసలు భావాలన్నింటినీ కూడా ఆ గొంతులో పలికిస్తారు చూడండి, అద్భుతంగా ఉంటుంది. రైట్, 2:40 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు FM రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9
1: జెష్నే హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జీ స్వాతి. తోమన మాట్లాడుకుందాం కొన్ని వంటకాలు ఎందుకు పర్టికులర్ సీజన్ లోనే చేస్తారు, దాని వెనుకన్న సైన్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. అందులో సకినాల గురించి. సకినాలు వింటర్ స్పెషల్ స్నాక్ ఐటమ్. వై అంటే ఇందులో ఎక్కువగా నువ్వులు వేసి చేయడం వెనుక అంటే ఈ వాటికి హీట్ని జనరేట్ చేసే గుణం ఉంటుంది. సో వింటర్లో చలిని తట్టుకోవడానికి సేమ్ టైం హెల్తీ ఫ్యాట్ని కూడా అందిస్తాయి, కాబట్టి అందుకనే ఈ టైంలో ఎక్కువగా చేస్తారు. అండ్ సేమ్ టైం రైస్ ఫ్లోర్ పిండి, మన బియ్యం పిండిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ బియ్యం పిండి నుంచి కార్బోహైడ్రేట్స్, నువ్వుల నుండి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ వస్తాయి. సో ఇవన్నీ కలిపి ఏంటంటే వింటర్లో బేసిక్గానే మనకి హ్యూమన్స్కి డైజెషన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ స్నాక్ ఐటెం లైట్గా ఉంటుందని ఆలోచించి మరీ పెట్టారేమో మన పెద్దవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే అప్పట్లో ఈ కూరగాయలు ఇవన్నీ కొంచెం ప్రిజర్వ్ చేసుకోవడం కష్టం అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా, అంటే నువ్వులు బాగా పనికొస్తాయి సంక్రాంతి టైంలో, నువ్వుల ఉండలు చేస్తూ ఉంటారు కదా. సో హెల్త్ పరంగా కూడా ఇలా ఆలోచించి ఉన్న వాటిలోనే ది బెస్ట్ హెల్త్ని అందించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేశారేమో అప్పటి వాళ్ళు ఏమంటారు. అవును కదా, నిజంగా పెద్దవాళ్ళు అందుకనే అంటారు కదా, పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట అంటారు. సో ఇంకొకటి ఏమంటారు, బామ్మ మాట బంగారు బాట అంటారు, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అంటారు. సో ఇలా చాలా ఉన్నాయి, ఎలా చూసుకున్నా కూడా పాత ఎప్పుడు మంచి మనకి, రైట్.

0: 101.9.
1: Station of the Nation, AIR FM Rainbow 101.9, 248 and Studio Clock. మీరు వింటున్నారు స్వాతితో జస్ట్నీ హైదరాబాద్. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణకి సంబంధించిన కొన్ని వంటకాలు స్పెషల్గా పర్టికులర్ సీజన్లోనే ఎందుకు చేస్తారు అని చెప్పేసి. అందులో మనం ఎక్కువగా అంటే బేసిక్గా ఏంటంటే తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా దక్కన్ పీఠభూమి, అంటే మనది దక్కన్ పీఠభూమి కాబట్టి దానికి సంబంధించిన వాతావరణం కావచ్చు, వ్యవసాయంతో లోతుగా అటాచ్ అయి ఉంటాయి. నిజం చెప్పాలంటే స్థానిక పంటల ఆధారంగానే ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం అలవాటుగా మారింది మనకి. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఎప్పుడు ఏం దొరుకుతుందో అది ఈ ఫార్ములాపై డిపెండ్ అయ్యేదట తెలంగాణ ఫుడ్. అందుకనే ఎక్కువగా మనం చూసుకుంటే రాగులు, రాగి అంబలి కావచ్చు, ఇవన్నీ జొన్న రొట్టె, సజ్జ రొట్టె, సో ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా ఎక్కువగా చేసుకునే వాళ్ళనమాట. అండ్ వింటర్ స్టార్ట్ అయ్యిందన్నా, ఎవరింట్లో పెళ్ళి కుదిరింది అన్న, సకినాల పేరుతో జరిగే సందడి వేరుగా ఉంటుంది. ఈ స్నాక్ ఐటెం కేవలం వంట మాత్రమే కాదు, తెలంగాణ రైతు జీవితం అండ్ అలాగే తెలంగాణ ప్రజల ఏమంటారు, ప్రజల మధ్య ఉన్న బంధాలని పెంపొందించే ఒక ఏమంటారు సామూహికంగా చేసే ఒక అద్భుతమైన వంటకం, అందరూ కలిసి చేసే ఒక వంటకం. ఇంకా చెప్పాలి అంటే పంట చక్రం అంటే పంటకి కృతజ్ఞతగా చెప్పుకునే ఓ ఫెస్టివల్ లాంటిది అన్నమాట. కొత్త బియ్యం రాగానే ఏమంటారు వాటిని ఇలా పిండి వంటలాగా చేసుకుని సెలబ్రేట్ చేయడం, ఇటు ఆహారం అటు సంస్కృతి, అంటే ఆరోగ్యం అలాగే సంస్కృతి రెండింటినీ కలగలిపిన ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం ఏంటి అంటే అది సకినాలు. మరి మీకు కూడా సకినాలకి సంబంధించి చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చే ఉంటాయి కదా. ఈసారి ఎప్పుడైనా వీలైతే, ఐ మీన్ వచ్చే సంక్రాంతి ఆర్ ఇంకెప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు పెద్ద

వంటశాల దగ్గర నుంచి ఈ వంటకాన్ని చేయడం నేర్చుకోండి. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. అండ్ మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి అందించాలి కదా. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నై హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: అల్లరి మొగుడ సినిమాకి గాను సూపర్ ట్రాక్ విన్నారు మ్యూజిక్ ఎంఎం కీరవాణి. ఆయన పాడింది బాలు గారు, ఆయన అలాగే చిత్రమ్మ రైట్ అండి. పాటను రాసింది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: కీరవాణి గారు,

కేవలం మ్యూజిక్ డైరెక్టరే కాదు, మంచి లిరిసిస్ట్ కూడా. మరి మీకోసం మరో పాట చేస్తుంది. ఈ పాటకు కూడా మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి గారే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పాటను రాసింది కూడా కీరవాణి గారే. మరి ఆ పాట ఏంటో గెస్ చేస్తారా? టైం లేదు కానీ పాట వేసేస్తున్నాను. వినేసైన్ వింటూనే ఉండండి స్టేషన్ ఆఫ్ ద నేషన్ AIR FM రెయిన్బో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ ఆరు గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్కు చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో భారత్ నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78కి పెరిగిందన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమని అన్నారు. నీటి లభ్యత, నేల తేమ, డేటా ఆధారంగా రబీ పంట ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ అభియాన్ 2026 సదస్సులో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్రాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. E20 పెట్రోల్ వినియోగం ఇంధన దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధిని పెంచుతుందని ONGC డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. పెరుగుతున్న ఇంధన అవసరాలు, విదేశాలపై ఆధారపడడం తగ్గించుకునే మార్గాలపై చర్చించేందుకు ఇండియా ఎనర్జీ వీక్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ జారీలు 1 కోటి దాటాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. తరచుగా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా 3,075 రూపాయలు చెల్లించి ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాల వరకు జాతీయ రహదారులపై సులభంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఫ్రాంక్ఫర్ట్లోని భారత కాన్సులేట్లో తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్ర అభివృద్ధిని వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని, నూతన సాంకేతికతను తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల మహిళల ట్రాప్ షూట్లో నీరు ధండా స్వర్ణం, టీం విభాగంలో భారత్ రజతం సాధించాయి. చైనా స్వర్ణం, కువైట్ కాంస్యం గెలుచుకోగా పురుషుల జావలిన్ త్రోలో భారత్ తరపున యశ్వీర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 4 గంటలకు వింటారు.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయం ఎక్కడుంది అని పాడిన నా గుండెలో నీవుండిపోవా అంటూ వేడుకున్న, ఎన్ని మాటలో చిన్ని గుండెలో అంటూ సరదాగా అన్న, మౌనమే నీ భాష ఓ మూక మనస అని పాడుకున్న ఎన్ని పాటలు, ఎంతత్త కవిత్వం! గుప్పడంత గుండెకి ఎన్ని అర్థాలు కదా, ఎన్ని ఎమోషన్స్ కదా. యు ఆర్ మై హార్ట్ బీట్ అంటూ ప్రేమని, ఏమీ చెప్పలేని నిస్సహాయతను, పట్టరాని సంతోషాన్ని, ఇలా రోజువారి జీవితం మన మనసుతో ముడిపడేదే. మరి అలాంటి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే, అందుకే ఈరోజు వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటారు. డోంట్ మిస్ అ బీట్, నాట్ ఇన్ మ్యూజిక్, ఇన్ యువర్ హార్ట్. మాట్లాడుకుందాం ఇవాల్టి డబుల్ కమిటాలో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9
1: 321 on studio clock. మనకి ఏదైనా కావాలంటే ఇలా వెళ్ళి అలా కొనేసుకుంటాం. కొన్న వాటిని చాలా అంటే చాలా సెక్యూర్ చేస్తాం కదా. అంటే కాస్త రిపేర్ వస్తే తెగ ఫీల్ అయిపోతాం. లైక్ కాస్ట్లీ గాడ్జెట్స్ కావచ్చు, అంటే లైక్ ఏదైనా సరే మనం డబ్బులు పెట్టి కొన్నాము అంటే వాటిని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటామో. వాటికి ఏమన్నా అయితే మనం తెగ బాధపడిపోతుంటాం. వాటికి చాలా చాలా ఏమంటారు ఎమోషన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటాం. మరి మనిషి జీవితానికి ప్రధానమైన అవయవం ఏది అంటే హృదయం, గుండె, హార్ట్. మరి హార్ట్కి ఏం కావాలో ఎప్పుడైనా అడిగారా? అంటే స్వాతి ఎవరిని అడగాలి? ఐ మీన్ మీ హార్ట్కి ఏం కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? గుండె భాషని ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా మీ మనసుతో మీరు మాట్లాడుకున్నారా? అంటే స్వాతి అన్నీ చాలా చాలా చెప్తుంటారు, అన్నీ కుదురుతుందా అనొచ్చు. కానీ రిమెంబర్ వన్ థింగ్, అది ఒక్క క్షణం పనిచేయడం ఆపేస్తే కదా. మరి అలాంటి గుండెని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? మరి గుండెకి సంబంధించి, మన హృదయానికి సంబంధించి గుండె భాషని మనం ఎలా వినాలి, గుండెతో ఎలా ప్రేమగా ఉండాలి, ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటారు. అదే వరల్డ్ హార్ట్ డే. మనం కూడా మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి డబుల్ కమిట ఓన్లీ ఆన్ స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: മൂവിയിൽ നിന്ന് ശ്രീ നരേഷ് അയ്യർ, ക്രേഷ് ഹരിചരൺ ആൻഡ് സാധന സർഗം പാടിന പാട്ട് വിന്നാരു. 3:28 ആണ് സ്റ്റുഡിയോ ക്ലോക്ക്. മീരു വിന്റുനാരു എഫ് എം റെയിൻബോ 101.9.
1: തെലങ്കാണ രാഷ്ട്രంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: FM Rainbow 101.9.

ఒక థీమ్తో అంటే సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని ఒక థీమ్తో జరుపుతారు. మరి ఈ సంవత్సరం 2026కి సంబంధించిన థీమ్ ఏంటంటే డోంట్ మిస్ అ బీట్ అనమాట. నిజంగానే కదా, ఒక్క క్షణం ఒక్క బీట్ని మిస్ అయినా కూడా మనిషి కొలాప్స్ అయిపోతాడు. అంటే మన శరీరంలో ఉన్న వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవయవం అనమాట మన గుండె. మరి అది ఎంత ఇంపార్టెంటో, దాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో గుర్తు చేసే రోజు ఈరోజు. ఒక చిన్న ఆలోచన నుండి ప్రపంచ ఉద్యమం వరకు బయలుదేరింది ఈ వరల్డ్ హార్ట్ డే. నిజానికి 1990s చివర్లలో ఏంటంటే అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఆంటోనీ బయోస్టీలూనా, ఒక చిన్న ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా మరణాలన్నీ కూడా గుండె జబ్బులతోనే జరుగుతున్నాయి, మరి దాని పట్ల అవగాహన తక్కువగా ఉంది ప్రజలకి అన్న ఉద్దేశంతో WHO హెల్ప్తో 2000 సెప్టెంబర్ 24న ఫస్ట్ మొట్టమొదటి ప్రపంచ హృదయ దినోత్సవం జరిగింది అప్పుడు, వరల్డ్ హార్ట్ డే. ఇక ఆ తర్వాత స్టార్టింగ్లో అంటే 2000 సెప్టెంబర్ లాస్ట్ సండే రోజు అంటే 4th Sunday రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ 2012 నుంచి సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఎందుకు ఇంత ముఖ్యం మనకి గుండె అంటే, గుండె మాట్లాడే భాష, మనసు భాష మనకు అర్థం కావట్లేదు, కానీ మన భాషని మాత్రం ఆ రూపం లేని ఆ గుండె అర్థం చేసుకుంటుంది. బాధగా ఉంటే ఒకలాగా స్పందిస్తుంది, కోపంగా ఉంటే వేగంగా కొట్టుకుంటుంది, ఆనందంగా ఉంటే కూడా వేగంగానే కొట్టుకుంటుంది. అంటే మనలోని అన్ని ఎమోషన్స్ని మన గుండె భరిస్తుంది, కానీ ఆ గుండె భాషని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మరి ఆ గుండె భాష ఏంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ RJ స్వాతితో.

341 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిటా వింటున్నారు విత్ మీ ఆర్జీ స్వాతితో. మరి గుండె భాష అని అప్పటి నుంచి చెప్తున్నాను కదా. గుండె అంటే బేసిక్గా హార్ట్ అటాక్స్ అనేవి చాలా సైలెంట్గా వస్తాయి, కానీ గుండె మాట్లాడుతుంది. ఐ మీన్ కొన్ని సైన్స్ ఇస్తుంది. ఏంటంటే చెస్ట్లో చాలా స్ట్రెస్ కానీ నొప్పి కానీ ఉంటుంది. ఎడమ చేయి భుజం దవడ వైపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సడన్గా అలసట, చెమటలు, వికారం లాంటివి వస్తాయి. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా చుట్టూ చీకటి ఏర్పడుతుంది. నిజానికి ఇవి కొంచెం విమెన్లో డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఇలాంటివి ఉంటాయి. విమెన్లో అయితే కొంచెం వీపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి సైన్స్ వస్తే ఏదో సాధారణ నడుము నొప్పనో లేకపోతే ఇంకేదో అని కాకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ గుండె మీతో మాట్లాడుతుంది, కానీ మనమే పట్టించుకోం. దాని భాషని అర్థం చేసుకోం. అందుకే గుండె భాషని అర్థం చేసుకోండి. చిన్న తేడా అనిపించినా కూడా డాక్టర్ని కలవండి. అంతేగాని మనకి తెలిసిన సొంత వైద్యాలు వద్దు, ఎందుకంటే అది మనం చేసే ఎన్నో పనులు, మన లక్ష్యాలు, మన గోల్స్, మన స్ట్రెస్ కావచ్చు, వాటెవర్, మనం ఇలా ఉన్నాము, మనం ఇలా మాట్లాడుతున్నాము, ఈరోజు మీరు ఇలా వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం అది 24/7. మనం ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేస్తుంది. మరి ఒక్క క్షణం అది ఆగితే మన పరిస్థితి ఏంటి? మరి అలాంటి గుండె భాషని మనము అర్థం చేసుకోవాలి కదా. అలాగే గుండెను ప్రేమించాలి. గుండెతో, మన మనసుతో ప్రేమలో పడాలి. మనసుతో ప్రేమలో పడాలి అంటే ఏదో అద్దం ముందు నిల్చొని మన కోసం మనం మాట్లాడుకోవడం కాదు, అది మనల్ని మనం ప్రేమించుకోవడం. కానీ గుండెను కూడా ప్రేమించాలి, మనసును కూడా ప్రేమించాలి. ఎలా? అది ఒకరోజు పని కాదు, రోజు ప్రేమించాలి. చెప్తాను, గుండెతో, ఐ మీన్ మన హార్ట్తో మనం ఎలా లవ్లో పడాలో, ఎలా ప్రేమిస్తే మన గుండె 10 కాలాల పాటు 10 లంగా ఉంటుందో తెలుసుకోవాలనుంటే డ్యూ ఫాలో మీ ఆన్ 101.9.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: వరల్డ్ హాల్ టేకీ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. 3:49 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో. మరి గుండెని ఎలా ప్రేమించాలి? మనల్ని మనం ప్రేమించుకోవడమే మనకు రాదు, అంటే చాలాసార్లు ఇగ్నోర్ చేస్తుంటాం కదా మనల్ని. బట్ మన హార్ట్ని మాత్రం అసలు ఇగ్నోర్ చేయకండి. సో హార్ట్ని లవ్ చేయడం అంటే దానికి రోజు ఒక రోజా ఫ్లవర్ ఇచ్చి చాక్లెట్లు ఇవ్వడం కాదు. సో ఏంటంటే రోజు కనీసం

ఒక 30 మినిట్స్ వాకింగ్ ఆర్ సైకిలింగ్ లేదా ఏదైనా ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, లైక్ మెట్లు ఎక్కడం, బస్సు ఒక స్టాప్ ముందే దిగి చిన్నగా నడవడం. సో ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ నిజానికి మన గుంటకి అవి అవసరం. మనకి నచ్చినప్పుడు తినాలి అనిపించినప్పుడు వెళ్ళి నచ్చింది తినేస్తాం కదా, మరి వాట్ అబౌట్ అవర్ హార్ట్, ఆలోచించాలి కదా. సో దానికి ఇలాంటివే అనమాట, వాటికి ఉన్న సంతోషం, గిఫ్ట్లు, బహుమతులు, ఫుడ్ అంతా ఏంటంటే ఇదిగో ఇవే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం ఏమంటారు మిల్లెట్స్, లైక్ పప్పు ధాన్యాలు, గింజలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోండి. ఉప్పు, చక్కెర వేయించిన అంటే డీప్ ఫ్రైలు, ఐ మీన్ ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ తగ్గించండి. అవి వాటికి బద్ద శత్రువులు అనమాట మన హార్ట్కి. సో మనం ఏం చేస్తామంటే మన హార్ట్కి మన శత్రువుల్ని పంపిస్తామంట. దానికి ఏవైతే శత్రువులు ఉంటాయో వాటిని బాగా పంపిస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రెండింటికి పడదు కాబట్టి ఆ రెండు ఫైట్ చేసుకుంటాయి. ఆ రెండు ఫైట్ చేసుకున్నప్పుడు మన గుండె కొంచెం వీక్గా ఉందనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఏం కాదు, మనం ఓడిపోతాం, గుండె కాదు. ఎందుకంటే దాన్ని సరిగ్గా పెంచలేని ఆ పరిస్థితి ఎవరిది అంటే మంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా 7 to 8 hours మంచి నిద్రపోండి. వెల్ స్లీప్ చాలా చాలా చాలా అవసరం. అండ్ మెడిటేషన్, యోగా అంటే ఇవన్నీ ఏంటంటే మనకి లాంగ్ బ్రెత్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి, మెడిటేషన్, యోగా. అండ్ ఇకపోతే మనకు తెలిసిందే డ్రింకింగ్ అండ్ అలాగే స్మోకింగ్, ఇవి కూడా డైరెక్ట్ ఏమంటారు జీవితకాలం శత్రువులు అనమాట మన గుండెకి. సో వాటికి దూరంగా ఉండండి. మీరు చేయగలిగేది చాలా చాలా చాలా సింపుల్. ఏంటంటే ఈరోజు మీ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయించుకోండి, ఫ్యామిలీతో కలిసి వాకింగ్కి వెళ్ళండి, అండ్ ఇంకొకరికి హెల్త్, హార్ట్ అంటే హార్ట్ హెల్త్ గురించి చెప్పండి. ఒక చిన్న మార్పు ఏముంది, ఒక 30 మినిట్స్ నడవలేరా పిల్లలతో కలిసి, ఆర్ మీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి ఇంకేదైనా చేసి ఇంకేదైనా చేయండి. సో ఒక 30 మినిట్స్ మీ గుండెకి, మీ హృదయాన్ని జాగ్రత్త చేసుకోవడానికి ఇంతకన్నా ఏం అడుగుతుందా, ఆస్తులు అడుగుతుందా మిమ్మల్ని? కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి, లేదంటే ఇదిగో వెతుక్కోవాల్సి వస్తుంది హృదయం ఎక్కడుంది అని.

గజ్నీ మూవీ నుంచి హారీష్ రాఘవేంద్ర అండ్ అలాగే బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. 358 కా వస్తోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు డబుల్ కొమేటా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి మనం మాట్లాడుకున్నాం కదా వరల్డ్ హార్ట్ డే గురించి. ఒక్కసారి గుండె ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి, మనకంటూ ఒక అస్తిత్వం కూడా ఉండదు. కానీ మనం జాగ్రత్తగా ఉంటే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే జీవితాంతం బలంగా కొట్టుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఈ డేని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఎన్నో అంటే ప్రతిదానికి చాలా సెక్యూర్ లైఫ్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఏదేదో చేస్తూ ఉంటాం కదా. మరి మీ గుండెకు కూడా, మీ మనసుకి, మీ హృదయానికి ఒక చిన్న మాట ఇవ్వండి. చిన్న మాటే ఏంటంటే, నువ్వు నాకంటే, నువ్వంటే నాకు ఇష్టం, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని. చాలా సింపుల్, రోజు దాంతో కలిసి ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు. డోంట్ మిస్ అ బీట్. రైట్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 4 గంటలు మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ వచ్చిన భారత మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాజ్భవన్లో స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా తన ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి గవర్నర్కు బహూకరించారు. హైదరాబాద్ మైండ్ స్పేస్లో 450 కోట్లతో ఏర్పాటు చేసిన బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు నగరం నిలయంగా మారిందని, ఈ కొత్త ఏఐ సెంటర్ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఓటమి భయంతో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థలపై విషప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. హిందూ సమాజాన్ని విభజించేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి శారీరక మానసిక ఉల్లాసం కోసం క్రీడలు కళలపై ఆసక్తి పెంచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాంపల్లిలోని రెడ్ హిల్స్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి పేదల కోసం బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్లోని మద్దూరులో నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. బాధితులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం తక్షణమే న్యాయమైన పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని బీఆర్ఎస్ తరపున ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్, తెలంగాణ మజ్దూర్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు కూటమిగా పోటీ చేస్తున్నాయి. కార్మికుల 40 డిమాండ్లతో మేనిఫెస్టోను విడుదల చేసిన నాయకులు థామస్ రెడ్డి, వెంకన్నలు తమ కూటమిని గెలిపించాలని కార్మికులను కోరారు. ఏడాదిలోనే ఇందిరమ్మ టవర్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ప్లాట్లు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. వీటిపై రుణాలు తీసుకునే సౌలభ్యం కల్పిస్తూ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి సాయంత్రం 5 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

శుక్రియా అంటూ నువ్వే కావాలి మూవీ కోసం కోటి ఆయన, అలాగే సుజాత గారు పాడిన పాట విన్నారు 49 స్టూడియో క్లాక్. ఈ టైంలో అలారం పెట్టకుండగానే మోగి గంట ఏదైనా ఉంది అంటే అది చాయ్ టైం, రైట్? మరి ఈ టైంకి ఓ కప్పు చాయ్ ఆర్ కాఫీ కాస్త గొంతు దిగితే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది నా లాంటి చాలా మందికి. యూనో ఇట్లాంటి టైంలోనే కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయట కొందరికి. నిజమే, చాయ్ అడ్డాలో జరిగే డిస్కషన్స్ పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్ని తలదన్నేలా ఉంటాయి తెలుసా. సో అక్కడ ఎంత మాట్లాడుకుంటారు, ఎన్ని లక్షలు కోట్ల టర్న్ ఓవర్ కూడా చాయ్ అడ్డాలో అలా సింపుల్గా టీ తాగుతూ మాట్లాడేసుకుంటారు. చలో అలా చాయ్ సిప్ చేస్తూ ఉండండి, ట్యూన్ చేసి ఉంచండి ఐఆర్ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే స్వాతితో. మనం కూడా మాట్లాడేసుకుందాం, మనం ఎలా ఉంటే మనం కూడా ఒక సూపర్ బిజినెస్ మ్యాన్గా ఆర్ సూపర్ బిజినెస్ ఉమెన్గా ఎదగొచ్చు, రైట్? సో ఆర్ యూ రెడీ? మరి మీరు రెడీగా ఉండాలి అంటే జస్ట్ డూ ఫాలో మీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎఫ్ఎం రెయిన్బో 101.9 ట్యూన్ చేశారు చాయ్ అడ్డా. నిజంగా ఇక్కడ కాసేపు స్పెండ్ చేస్తే చాలు, లాట్ ఆఫ్ స్టోరీస్ వినొచ్చు. బిజినెస్, లవ్, సొసైటీ, వాట్ నాట్. ఎక్కువగా బిజినెస్ ముచ్చట్లన్నీ ఇక్కడే రాజ్యం ఏలుతాయి అంటారు. ఎంటర్ప్రెన్యూర్స్ కష్టాలు, సక్సెస్, ఐదవాడి ఫార్ములాస్, బిజినెస్ గ్రోత్ టిప్స్ కదా. మరి అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఏజ్ ఉండాలి అనేది ఓ ప్రశ్న. మీకేమైనా తెలుసా? తెలిస్తే డూ మెసేజ్ మీ ఆన్ 0402323482. బిజినెస్ ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? నిజంగా అలాంటి ఒక రూల్ ఏమైనా ఉందా? ఉంటే నాకు చెప్పేసేయండి. అండ్ మనం మాట్లాడుకుందాం ఈరోజు ఫిట్ ఇండియాలో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: 426 and స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఫిట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్టికులర్ ఏజ్ ఇది ఇదే అనిపించి ఏమీ ఉండదు. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ 20s to 30, దట్స్ అ గోల్డెన్ ఏజ్ అంటారు ఫర్ బిజినెస్. ఈ ఏజ్లో మీరు ఆర్ మనం చేసుకునే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో మనల్ని సొసైటీలో నిలబెడతాయంట. అంటే 20 to 30 ఇయర్స్ మధ్య బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అంటే దానికన్నా ముందు కొన్ని ఫాలో అవ్వాలి. మరి ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే డ్యూ ఫాలో మీ ఆన్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, స్టేషన్ ఆఫ్ ద నేషన్. వింటూనే ఉందండి స్వాతితో ఫిట్ ఇండియా.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: 4:30 ఆన్ స్టూడియో క్లాక్. మరి 20వ ఆసియా క్రీడలకు సంబంధించి, జపాన్ లో జరుగుతున్న క్రీడలకు సంబంధించి అప్డేట్స్ విందాం.
2: 26 ఐచి నగోయా.
3: Hello and welcome back to our ongoing Asian Games coverage. I am Prerna Sharma and alongside me is Mudita, bringing you the latest updates live from the games. We start

0: We'll be back soon with the 5:30 p.m. updates.
1: एशियन गेम्स 2026 आईची नगोया।

0: FM Rainbow 101.9.
1: 435 and Studio Clock. మీరు వింటున్నారు FM Rainbow 101.9 లో ఫిట్ ఇండియా. మరి 20 to 30 గోల్డెన్ ఏజ్ ఫర్ ఎవ్రీ వన్ అంటారు. ఏదైనా సాధించాలి, సంపాదించాలి అనే ఆలోచన వచ్చే ఏజ్ అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం దారి తప్పే వయసు కూడా అదే. చాలా ఇళ్లలో పేరెంట్స్ నుంచి వింటూ ఉంటాం, వాణ్ణి చూసి నేర్చుకో, అలా చేయి, ఇలా చేయి, ఇంకెప్పుడు సెటిల్ అవుతావని. యూనో, ఇంటర్నల్గా ఏదోటి చేయాలని మనకి ఉంటుంది ఆ టైంలో. బట్ అయితే ఇది లైఫ్, సినిమా కాదు కదా. సీన్ మారగానే మన హోదా లెవెల్ మారడానికి. సో 40స్లో సక్సెస్ఫుల్గా నువ్వు నిలబడాలి అంటే ఈ 20 to 30 ఇయర్స్లో ఏం చేయాలి తెలుసుకోవాలి అంటే స్టే విత్ మీ ఆన్ 101.9 స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9.
1: 4:49 in studio clock. Meera Vintunaru, FM Rainbow 101.9 with me, RG Swati. To రోజుకు గంట అంటే గోల్డెన్ ఏజ్కి అంటే 20 to 30 ఇయర్స్ గోల్డెన్ ఏజ్ అనుకున్నాం కదా, మరి దీనికి మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే రోజుకో గంట జిమ్కి, ఫిట్నెస్కి, యాక్టివిటీస్కి, ఏదో రకరకంగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెట్టాలట. అంటే మనం ఏదేదో రాసేసుకుంటాం, పోతాం జనవరి 1st రాగానే మస్తు రాసుకుంటాం కదా, సో అది ఎంతవరకు ఫాలో అవుతాం అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇక మిగతా టైంలో అంటే 4 డేస్ మీ గోల్ కోసం వర్క్ చేయాలట. ఈ టైంలో ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మీరు బిల్డ్ చేయబోయే బిజినెస్కి చాలా చాలా చాలా ప్లస్ అవుతుంది అని అంటారు బిజినెస్ ఎక్స్పర్ట్స్, రైట్? ఇకపోతే మీరు రేపు బాగా డబ్బులు వచ్చినప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఏం చేయలేం. యూనో, ఒక ఇంటర్వ్యూలో మన అల్లు రామలింగయ్య గారు గుర్తున్నారు కదా, ఆయన అన్నారు ఏంటంటే, ఒకప్పుడు రాళ్ళు తిన్నా అరగగలిగే ఐ మీన్ ఆ పవర్ ఉండేది, ఆ బలం ఉండేది, కానీ అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బు ఉంది కానీ అరగట్లేదు అని. నాట్ ఓన్లీ అల్లు రామలింగయ్య గారు, చాలామందికి జరిగేదే ఇది. ఓ, డబ్బు వేటలో పడి మన హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తాం, బట్ ఆ తర్వాత ఆ డబ్బును ఎంజాయ్ చేయాలంటే మన దగ్గర హెల్త్ ఉండదు. సో హెల్త్ కోసం కష్టపడే మీరు, ఐ మీన్ వెల్త్ కోసం కష్టపడే మీరు హెల్త్ని కూడా కేర్ చేయడం నేర్చుకోవాలి. ఒక బిజినెస్ పర్సనాలిటీగా సొసైటీలో మీరు నిలబడాలి అంటే ఫస్ట్ కావాల్సింది హెల్త్ కదా. సో దాని ద్వారానే వెల్త్ వస్తుంది. కాబట్టి ఈ 20 to 30 ఇయర్స్

ఏదైతే గోల్డెన్ ఏజ్ అంటున్నామో దాన్ని చాలా చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలట. ఏమంటారు స్వాతి, 40 క్రాస్ అయిపోయింది అంటే? అఫ్ కోర్స్ కొంచెం లేట్ అయింది, ఏముంది, ఫాలో అయిపోండి అంతే, రైట్? ఇంకా బోల్డెన్ కబుర్ల కోసం వింటూనే ఉందండి స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జీ స్వాతితో.

స్టడీ గోల్డెన్ ఏజ్ని ఎలా కాపాడుకోవాలని, రోజుకో గంట హెల్త్, వారానికి 4 రోజులు మాత్రం వెల్త్ కోసం కష్టపడితే హెల్త్ ప్లస్ వెల్త్ రెండు మీతోనే ఉండిపోతాయి. మరి వాట్ అబౌట్ 40 to 50 ఇయర్స్ అంటే పర్లేదు, ఫాలో అయిపోవచ్చు అసలు. అంటే అంటూ ఉంటారు కదా, రావడం లేట్ అయింది కానీ రావడం మాత్రం పక్కా అని. సో ఆ డైలాగ్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ క్షణం మీరు అనుకుంటే చాలు, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ గోల్డెన్ ఏజ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫాలో అయిపోండి, రైట్? సో అలాగే ఫాలో అవుతూ ఉండండి స్వాతిని ఆన్ ద FM Rainbow 101.9 లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను సాదరంగా స్వాగతించారు. శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. కోవింద్ తన ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్ పుస్తకాన్ని గవర్నర్కు బహూకరించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి వారి వివరాలను స్పీకర్కు అందజేయాలని డీజీపీని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని స్పష్టం చేసింది. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని

గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, నగరంలో కోట్ల విలువైన భూముల్లో పేదల కోసం G+10 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. టన్ను 3,800 రూపాయలకే లభించే స్థానిక సింగరేణి బొగ్గును పక్కన పెట్టి 9,000 పెట్టి విదేశీ బొగ్గు కొనడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలపై ఈ ఆర్థిక భారాన్ని మోపుతున్నారని అన్నారు. ఉగ్రవాదంపై భారత్ రెడ్ లైన్ గీసుకుందని, భాగస్వామ్య దేశాలు తమ ఆందోళనను గుర్తించకపోతే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కీలక అంశంపై భాగస్వాముల నుంచి సరైన అవగాహన లభించకపోతే సంబంధాలపై ప్రభావం చూపుతుందని జయశంకర్ హెచ్చరించారు. 2026 ఆసియా క్రీడల మహిళల ట్రాప్ షూటింగ్లో నీరు దండా స్వర్ణం సాధించి ఈ సీజన్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించారు. ఆషిమా, మనీషాలతో కలిసి ఆమె ఇదివరకే టీం విభాగంలో రజతం గెలుచుకున్నారు. ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలతో పతకాల పట్టికలో 11వ స్థానానికి చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow 101.9 Time and Studio Clock 5 gantalu daati 4 nimshalu ala ala ala morning nunchi work chesi aa stress nunchi relieve avvali ani cheppesi ila road meediki vache sariki aa traffic ni chusi abba anukune time kada seriously navutaru enduku andaru alle anukuntaru but ee time lo meeku nachina meeru mechina ఏమంటారు తాజా అండ్ క్రేజీ ట్యూన్స్ నేను ప్లే చేస్తాను, మీరు చేయాల్సింది చాలా సింపుల్. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ഇരുമുടി സിനിമ കോസം ഹേഷം അബ്ദുൽ വഹാബ് ആൻഡ് സദീകർ പാടിന പാട്ട് വിന്നാരു 512 ഓൺ സ്റ്റുഡിയോ ക്ലാക്ക് മീരു വിന്നാരു എഫ്എം റെയിൻബോ 101.9 ലോ താജാ ട്യൂൺസ് ആൻഡ് ദ ക്രേസി ട്യൂൺസ് വിത്ത് മീ ആർജി സ്വാതി. തോ ചാമ്പ്യൻ സിനിമ ഹിറ്റ് തർവാത റോഷൻ മേഘ നടിസ്തുന്ന സിനിമ ഏമോ ഏമോ ఇది చాలా బాగుంది కదా టైటిల్. ఏదో పాట కూడా ఉన్నట్టుంది కదా, ఓల్డ్ సాంగ్ ఏదో ఉంటుంది. ఏమో ఏమో ఇది లైక్, సో ఇలాంటి పాట ఏదో ఉంటుందన్నమాట. సో ఇది టైటిల్గా వస్తుంది. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమా అంటే హిట్ సిరీస్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శైలేష్ కొలను డైరెక్టర్గా యూత్ని ఆకట్టుకునే మరో ప్రేమ కథ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. హిప్ ఇదిగో మనం ఇందాక పాట విందామే ఇరుమడిలోంచి, హేషం అబ్దుల్ వాహెబ్ పాడిన పాట అండ్ ఆయన సంగీతం అందించిన మరి ఈ సినిమాకి ఈ పాటకి కృష్ణకాంత్ లిరిక్స్ అనమాట. సో మొత్తానికైతే పాట చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు కార్తీక్ అండ్ అలాగే రమ్య బెహ్రా పాడారు. మరి రోషన్ మేకా, సో అప్కమింగ్ హీరో, మంచి టాలెంటెడ్ హీరో, చాలా బాగుంటాడు కూడా కదా. మరి రోషన్ మేకా అంటే ఆఫ్టర్ ఛాంపియన్ వస్తున్న సినిమా అనమాట, ఎలా ఉంటుంది అనేది సో వెయిట్ చేయాలి. సో పాట అయితే అవుట్ అయింది, మరి చూడాలి మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, చాలా చాలా చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో మొత్తానికి ఓటీటీని షేక్ చేస్తున్న సినిమాలు అండ్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తున్న సినిమాలు ఏవైనా ఉన్నాయి అని అంటే, సో రెండు సినిమాలు అయితే మంచి టాక్ని సంపాదించుకున్నాయి. ఒక సినిమా ఐ నో మీరు గెస్ చేస్తారు ఏంటి అంటే, ఇంకేంటి మన నానీస్ పారడైజ్. సో మిక్స్డ్ టాక్ వస్తుంది, చాలా బాగుందని. ఎస్పెషల్లీ నాని యాక్టింగ్ గురించి మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా సూపర్గా ఉంది అంటున్నారు. రియలీ కదా, అంటే అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలబ్బా. ఏమంటారు, అవునని అంటారు రైట్. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో,
2: రీడ్ విత్ రెయిన్బో.

99 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో తాజా ట్యూన్స్ విత్ మీ ఆర్జే స్వాతితో. ధీమా ధీమా అంటూ అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట విన్నారు. అండ్ మన లేటెస్ట్ మూవీ అప్డేట్స్కి వచ్చేస్తే, ఈ మధ్య కాలంలో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సినిమాతో నివిన్ పౌలి ఆ మండాడితో సూరి విజయాలు అంటే సక్సెస్ మనకు కలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా సంచారి, బాగుంది కదా పేరు. సో ఈ పాట కూడా ఎక్కడో విన్నట్టుంది. రైట్, మహేష్ బాబు వారణాసిలో సంచారి అనే ఒక పాట కూడా ఉంది, బట్ అది ఇంకా రాలేదనుకోండి, అది వేరే విషయం. సో ఈ సంచారి సినిమాలో అంజలి హీరోయిన్గా వస్తుంది. రామ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 1 తెలుగులో రిలీజ్కి రెడీగా ఉంది. సో డిఫరెంట్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు ఈ సినిమా. సో మొత్తానికైతే ఆడియన్స్ని పక్కాగా అలరిస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలా, ఎస్ఐ యుగంధర్, అబ్బా ఈ సినిమా కూడా ఎప్పుడో పేరు విన్నట్టుంది కదా. అప్పుడెప్పుడో నాకు తెలిసి సీనియర్ ఎన్టీఆర్ది అనుకుంటా, సినిమా కాదు కానీ చాలా సినిమాలో పోలీస్ క్యారెక్టర్కి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్కి యుగంధర్ అన్న పేరు ఉండేది. నిజం కావాలంటే ఒకసారి మీరు బ్యాక్, ఐ మీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూడొచ్చు. ఆది సాయి కుమార్ హీరోగా మొత్తానికి ఆ సినిమా ఎస్ఐ యుగంధర్ పేరుతో అక్టోబర్ 2 రిలీజ్కి రెడీగా ఉంది. అంటే ఒక అనుకోని సిచ్యువేషన్లో

ప్రిన్సిపల్ సెక్రటరీ డెడ్ బాడీ మిస్ అవ్వడంతో సో అక్కడ ఒక ఏమంటారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మొత్తానికైతే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి పోలీస్ అనగానే సాయి కుమార్ డైలాగ్ మనకు గుర్తొస్తుంది. మరి అలాంటి సాయి కుమార్ సన్ మన ఆది సాయి కుమార్ మరి పోలీస్ క్యారెక్టర్లో అది కూడా ఎస్ఐ యుగంధర్ అన్న పేరుతో వస్తుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ, రైట్? మరి ఈ రెండు సినిమాలు అయితే అక్టోబర్కి రెడీ అవ్వబోతున్నాయి. ఇంకా బోల్డ్ అని కబుర్లు వినాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్, స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఎఫ్ఎం రెయిన్బో.

అసలు ఈ పాట అక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ అని చెప్పాలి, ఎక్కడ చూసినా మారు మోగుతోంది. సినిమా కథ ముందు రిలీజ్ అయ్యి అసలు ఈ పాట ప్రతి ఒక్కరికి ఇలా నర నరాల్లో ఎక్కేసిందంటే అతిశయోక్తి కాదు. అట్లుంది అనమాట పాట వైబ్, అట్లుంది. అసలు సీరియస్లీ ఆ వాయిస్ ఏంటి, ఆ జంగిరెడ్డి వాయిస్, అండ్ మన కాసర్ల శ్యామ్ అన్న రాసిన లిరిక్స్ మామూలుగా లేదు అసలు. సో ఆ వైబ్ అయితే అట్లా కంటిన్యూ అవుతుంది. 5:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మయం.

5:34 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు ఐ మీన్ సన్ జాసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న సినిమా సిగ్మా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2 కి రిలీజ్ కి రెడీగా ఉంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మన కొరియోగ్రాఫర్ రాజు సుందరం సంపత్ రాజ్ కూడా మెయిన్ క్యారెక్టర్ లో కనిపిస్తారట. సో మొత్తానికి అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఈ సినిమా చేశారు అని మనకి ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ అలాగే హాలిడేస్ వస్తున్నాయి తెలియదు కానీ మొత్తానికి అక్టోబర్ లో మంచి సినిమా జాతర అయితే జరగబోతుంది. ఇదే అక్టోబర్ 2 మన మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ మెయిన్ రోల్లో నటించిన సినిమా శశాంక్ ఏలిటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఎక్కడ విన్నట్టుంది కదా మన బాలయ్య బాబు డైలాగ్ రైట్. మరి శోభు అర్లగడ్డ ప్రసాద్ దేవినేని ఎస్ఎస్ కార్తికేయ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాలో సారి పాల్కర్ సౌరభ్ సచ్దేవ్ మెయిన్ క్యారెక్టర్ లో కనిపించారు. సో ఇప్పటికే మొత్తానికి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా అక్టోబర్ 2 మన ముందుకి రావడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో పండగే పండగ అక్టోబర్ 1 వీక్ అంతా మరి ఇంకా

0: FM Rainbow 101.9 Musically Yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 5:45 కావస్తోంది. ఇప్పుడు మీరు వింటారు ఆరోగ్య జీవనం. రెటినోబ్లాస్టోమా అనే అంశంపై డాక్టర్ వి విజిత వెంపులూరి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీకే సందీప్.

0: శ్రోతలకు నమస్కారం. కంటికి సంబంధించి వచ్చే క్యాన్సర్ వ్యాధి, ఈ రెటినోబ్లాస్టోమా వ్యాధి ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది ఎవరికి వస్తుంది అనే విషయాలు మన స్టూడియోస్కి విచ్చేసిన ఈరోజు అతిథిగా వచ్చిన ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ విజిత వెంపులూరు గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ విజిత గారు నమస్కారం.
1: నమస్కారం
0: మేడం. ఈ రెటినోబ్లాస్టోమా అనే వ్యాధి, అది స్పెసిఫిక్గా ఎవరికైనా వస్తుందా, అది అసలు ఎందుకు వస్తుంది?
1: రెటినోబ్లాస్టోమా అనేది ఒక రకమైన కంటి క్యాన్సర్. ఇది స్పెసిఫికల్లీ చిన్నపిల్లల్లో డిటెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 5-6 ఏళ్ల పిల్లల్లోపు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే దానికి మెయిన్లీ జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. కొంతమందికి పేరెంట్స్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది, బట్ పేరెంట్స్లో లేకపోయినా కూడాను పిల్లల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది.
0: అంటే ఇది చాలా రేర్గా వచ్చే డిసీజా, లేకపోతే ఎక్కువ మందికి తెలియదు రెటినోబ్లాస్టోమా అనేది?

0: డాక్టర్ విజిత గారు, నమస్కారం.
1: నమస్కారం.
0: మేడం, ఈ రెటినోబ్లాస్టోమా అనే వ్యాధి, అది స్పెసిఫిక్గా ఎవరికైనా వస్తుందా? అది అసలు ఎందుకు వస్తుంది?
1: రెటినోబ్లాస్టోమా అనేది ఒక రకమైన కంటి క్యాన్సర్. ఇది స్పెసిఫికల్లీ చిన్నపిల్లల్లో డిటెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 5-6 ఏళ్ల పిల్లల్లోపు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే దానికి మెయిన్లీ జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. కొంతమందికి పేరెంట్స్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది, బట్ పేరెంట్స్లో లేకపోయినా కూడాను పిల్లల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది.
0: అంటే ఇది చాలా రేర్గా వచ్చే డిసీజా, లేకపోతే ఎక్కువ మందికి తెలియదు? రెటినోబ్లాస్టోమా అనే పదం కొత్తగా ఉంది. ఇది కంట్లో వచ్చే అన్యూజువల్ గ్రోత్ అనుకోవచ్చా?
1: కరెక్ట్, మీరు సింప్లిఫై చేసి కరెక్ట్గా చెప్పారు. క్యాన్సర్స్లో కూడా మనం వింటున్నట్టు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్ కాదు. ఇది నంబర్స్ పరంగా చూస్తే 15,000 నుంచి 18,000లో ఒకరికి ఏర్పడుతుంది ఈ ఐ క్యాన్సర్ అనేది. కానీ ఇది మనకు ఇండియాలో ఇంపార్టెంట్ బర్డెన్ అవుతుంది. ఎందుకు అంటే నంబర్ వన్, ఇది చిన్నపిల్లలకి అఫెక్ట్ అవుతుంది. రెండోది, వరల్డ్ మొత్తంలో సుమారు 8,000 మంది పిల్లలకి సంవత్సరానికి ఇది డిటెక్ట్ అవుతే అరౌండ్ 1,000 ఇండియాలో ఉంటారు. సో ఆ పరంగా చూస్తే చాలా పెద్ద బర్డెన్ వరల్డ్లో ఇండియాలోనే ఉంది రెటినోప్లాస్టోమాకి.
0: మేడం, ఇప్పుడు చూస్తే మన దేశంలో ఒక బిడ్డ పుట్టగానే అతనికి రెటినోబ్లాస్టోమా ఉందా లేదా అని పుట్టగానే కనుక్కోవచ్చా? ఆ టెస్ట్ చేసే ప్రోటోకాల్ ఏమైనా ఉందా?
1: స్పెసిఫిక్ గైడ్ లైన్స్ పరంగా వస్తే ఎక్స్టెన్సివ్ టెస్ట్ చేయడానికి వీలవ్వదు బిడ్డ పుట్టినప్పుడే. కానీ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ అనేది ప్రతి పీడియాట్రిషియన్కి అవగాహన ఉంటుంది. అంటే పుట్టిన బిడ్డలకి డిశ్చార్జ్ అయ్యే లోపల ఎలా అయితే టీకాలు, జనరల్ స్క్రీనింగ్, చెవుల టెస్ట్ స్క్రీనింగ్ అలా చేస్తారో, రెడ్ రిఫ్లెక్స్ స్క్రీనింగ్ కూడా పీడియాట్రిషియన్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మామూలుగా రిపీట్ విజిట్స్కి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా పీడియాట్రిషియన్ చూడొచ్చు. అలా కాదు అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఈ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్లో ఎలా అయితే కలుక్కోగలుగుతున్నారో అలా సింపుల్ ఫోటో ఫ్లాష్లో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఫోటో తీసినప్పుడు పేరెంట్స్ అయినా కానీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ ఆ ఫోటో తీసినప్పుడు ఒక కంట్లో ఏమైనా మనకు రెడ్లో లాగా లేకుండా వైట్ డాట్ లాగా కనిపిస్తుంది అంటే అది రెటినోబ్లాస్టోమాకు ఒక సంకేతం. అన్నీ వైట్ రిఫ్లెక్స్ ఆర్ తెల్ల చుక్క కనిపించిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా ఉందని కాదు, బట్ అట్లా తేడా కనిపించింది అంటే వెంటనే కంటి చెకప్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్.
0: కంట్లో తెల్ల మచ్చలాగా ఏదైనా కనిపిస్తే వెంటనే వెళ్ళి మనం దీనికి సంబంధించిన చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
1: కరెక్ట్, తెల్ల మచ్చలాగా కానీ తెల్లగా ఇలా మెరుస్తున్నట్టుగా కానీ కనిపించితే తీసుకెళ్ళాలి.
0: ముఖ్యంగా ఇది పిల్లల్లోనే గమనిస్తామంటున్నారు. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 5 or 7 ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదా?
1: అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 5 to 7 కూడా ఉంటుంది. ఎస్పెషలీ ఇండియాలో కూడా చూస్తాము మనం, 16 ఏళ్ల వరకు 18 ఏళ్ల వరకు పిల్లల్లో కూడా ఏర్పడుతుంది. బట్ మెజారిటీ అనేది చిన్న వయసులో ఏర్పడుతుంది, బిలో 5 to 6 ఇయర్స్.
0: ఓకే మేడం. ఈ రెటినోబ్లాస్టోమాకి సంబంధించి ఇంకా వేరే సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా?
1: ఈ తెల్ల చుక్క మాత్రమే కాదు, అది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు తెలుస్తుంది, ఆబ్వియస్గా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు కన్ను మెల్ల పెట్టడం గమనించిన, లేదంటే కన్ను ఎర్రగా అయినా కానీ, లేదంటే కన్ను నల్లగుడ్డ ఏదైతే ఉందో దాని మీద తెల్ల పొరలాగా అనిపించడం కానీ, లేదా ఒక కన్ను వాచి కన్నురెప్పలు వాచిపోయి ఇట్లా ముందుకొస్తున్నట్లున్నా కానీ, వేరియస్ స్టేజెస్లో ఇట్లాంటి సైన్స్ కనిపించవచ్చు. మెల్ల పెట్టడం అనేది చాలా కమ్యూనిటీస్లో అదృష్టం అని, మంచిది అని అలా నమ్ముతారు. బట్ అగైన్ తెల్ల చుక్కలాగానే మెల్ల పెట్టిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు కాదు. కానీ ఇలాంటి సింప్టమ్స్ ఉంటే తప్పకుండా కంటి పరీక్ష అవసరం.
0: అంటే ముఖ్యంగా రెటినోబ్లాస్టోమా అనేది మన కంట్లో ఉన్న రెటీనా భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.
1: అంటే రెటినా ఏర్పడే టైంలో కణాలు ఏవైతే ఉంటాయో కొన్ని డిఫరెంట్గా డెవలప్ అయ్యి మెచ్యూర్ రెటినల్ సెల్స్ లాగా అవ్వకుండా ట్యూమర్ లాగా అయ్యి క్యాన్సర్ లక్షణాలు ఏర్పడతాయి.
0: అయితే ఈ రెటినోబ్లాస్టోమాకు సంబంధించి సింప్టమ్ మనం గమనించాం, వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి?
1: దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్. కొన్ని పరీక్షలు ఉంటాయి, కంట్లో డ్రాప్స్ వేసి రెండు కళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి చాలా శాతం జనరల్ అనెస్థీసియా అంటే మత్తిచ్చి నిద్రపుచ్చి కంటిలో పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా స్కాన్ చేయడం కానీ, వేరే రకాల ఫొటోస్ చేయడం కానీ ఉంటుంది, జెనెటిక్ టెస్టింగ్ అలాంటివి ఉంటాయి. సో వీటన్నిటి పరంగా కంట్లో రెండు కళ్ళల్లో ఉందా డిజీజ్, ఒక కంట్లో ఉందా, ఎంత ఎర్లీగా ఉంది లేదా ఎంత అడ్వాన్స్ అయి ఉంది, దాన్ని బట్టి కొంచెం టెస్ట్స్ స్కాన్స్ అవి వేరీ అవుతాయి. బట్ ఎర్లీగా డిటెక్ట్ చేసి

0: మనం పాప కానీ బాబు కానీ ప్రాణాన్నే కాదు వాళ్ళ ఐ ప్రిజర్వ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు, లైక్ విచ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్, అండ్ విజన్ని కూడా మ్యాక్సిమం వన్ సేవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ అదే లేట్గా వచ్చి కంటి బయటకి క్యాన్సర్ వచ్చేసినప్పుడు ఆ స్టేజెస్లో వస్తే లైఫ్కి కూడా చాలా రిస్క్.
1: మేడం, మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కామన్ మ్యాన్కి ఈ టెస్ట్లు కానీ దీనికి సంబంధించిన డయాగ్నసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫైనాన్షియల్గా ఎంత భారం పడుతుంది, లేదు అన్నిటి మిగతా క్యాన్సర్స్ లాగానే వీటికి కూడా ఉంటుందా? ఈజ్ ఇట్ కాస్ట్లియర్ దాన్ అదర్ కేసెస్?
0: సో యాజ్ విత్ ఎనీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ, దేర్ ఆర్ చాలా హాస్పిటల్స్లో దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, స్పెషలిస్ట్స్ కూడా ఉన్నారు. డెఫినెట్లీ డిటెక్షన్లో ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కొంచెం హయ్యర్ స్పెషాలిటీ సెంటర్స్కి వెళ్ళాల్సి రావచ్చు. సో ఎందుకంటే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, కంట్లోకి లేజర్ కానీ, లేదంటే కంటి వరకు కీమోథెరపీ ఇవ్వడం, లేదంటే సిస్టమిక్ కీమోథెరపీ ఇవ్వడం, ఒక్కొక్కసారి రేడియేషన్ కూడా అవసరం అవుతుంది. సో స్పెషలైజ్డ్ ఐ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అవుతుంది.
1: ఈ సమస్య ప్రధానంగా చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకున్న ప్రాబ్లమ్ని గమనించలేకపోవచ్చు, మనకు చెప్పలేకపోవచ్చు.
0: కరెక్ట్.
1: కాబట్టి ఈ రెటినోబ్లాస్టోమా అనే సమస్య గురించి పేరెంట్స్కి పూర్తిగా అవగాహన ఉండాలి, దాని గురించి మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకోవడానికి మీరు పేరెంట్స్కి కానీ గార్డియన్స్కి కానీ మీరేం చెప్తారు డాక్టర్?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 5-6 ఏళ్లలోపు పిల్లలకి ఎప్పుడైనా కంట్లో తెల్ల చుక్క కనిపించినట్టు కానీ, మెల్ల పెడుతున్నట్టు తెలిసినా, కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చి పెద్దగా కనిపించినా, కంటి పొర తెల్లగా ఏమైనా పెరుగుతున్నట్టు అనిపించినా కంటి మీద, వెంటనే కంటి చెకప్ చేయించుకోవాలి. దట్ ఈస్ ది ఎర్లియెస్ట్ వే దట్ వీ కెన్ డిటెక్ట్ సమ్ చైల్డ్ విత్ ఐ క్యాన్సర్. సెకండ్లీ, ఎవరైనా ఐ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయినా వాళ్ళకి ఆ ఫ్యామిలీలో అందరికీ కంటి పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఫస్ట్ పాపకి కానీ బాబుకి కానీ వచ్చినప్పుడు వాళ్ళ నెక్స్ట్ సిబ్లింగ్ నెక్ తోబుట్టు వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఈ సిమ్టమ్స్ వచ్చే ముందరే చూస్తాం, యూజువలీ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లోనే చూస్తాం, 2 కళ్ళు చెక్ చేస్తే అప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిటెక్ట్ అయిన పిల్లల ఫ్యామిలీస్లో తోబుట్టువులను స్క్రీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
1: అంటే ఎంత మేరకు ఇది జెనెటికల్గా కూడా వస్తుంది అని చెప్పొచ్చు?
0: జెనెటికల్గా అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఏమనుకుంటామంటే డెఫినెట్లీ పేరెంట్స్ నుంచే వచ్చింది అనుకుంటాం, బట్ అలా కాకుండా దీంట్లో జర్మ్ లైన్ రెటినోబ్లాస్టోమా అనేది తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. సో అలా ఉన్నప్పుడు చాలా అడ్వాన్స్ డిసీజ్ ఉంటుంది, తొందరగా ట్యూమర్ ఏర్పడుతుంది, 2 కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జెనెటిక్ వర్సెస్ ఫస్ట్ టైం వచ్చిందా అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. అంటే ఇద్దరు పేరెంట్స్లో రెటినోబ్లాస్టోమా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ క్యాన్సర్ ఏర్పడచ్చు.
1: ఓకే, అయితే దీనికి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ ఏ విధంగా ఉంటుంది మేడం?
0: సో ఏ క్యాన్సర్ అయినా కానీ, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డిఫికల్ట్ న్యూస్ టు టేక్, ఎస్పెషలీ పిల్లల పేరెంట్స్కి ఇట్స్ గోయింగ్ టు నీడ్ అ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవరికైనా గుర్తించినప్పుడు వాళ్ళు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అంటే. సో ఇది 1 sitting, 2 sittings కానీ, లైక్ 1 surgery, 1 treatment క్యూర్ అయ్యే క్యాన్సర్ కాదు. దీనికి 2 months to almost 2 years రన్ అవుతుంది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే యాక్టివ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ, లేజర్, రేడియేషన్, ఇవి మేబీ 2 sittings కావచ్చు, బట్ అది ఏ క్యాన్సర్కైనా తిరిగి పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ చెకప్ ఏదైతే ఉందో ఇనిషియలీ, లైక్ క్యూర్ అయిపోయాక కూడా 1 నెలకు 1 చూస్తాము, 3 నెలలకు 1 చూస్తాము, తర్వాత అలా క్వయట్గా ఉన్నప్పుడు 1 సంవత్సరానికి 1 చూడడం, అట్లా అవుతుంది. సో పేరెంట్స్ ట్రీట్మెంట్ కోర్స్, ఫాలోఅప్ కోర్స్కి కొంచెం అవేర్నెస్ ఉండాలి.
1: మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన కేసెస్లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్ క్యూర్ అయిన కేసెస్?
0: సో ఇట్స్ ద గుడ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ క్యూరబుల్ వెన్ వీ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. అంటే 70-80% పైననే ఇండియాలో కూడా క్యూర్ పాసిబుల్ ఉంది, లైక్ పిల్లలు బ్రతుకుతారు. బట్ బియాండ్ దట్ వాళ్ళని బ్రతికించడమే కాదు, వీ వాంట్ టు సేవ్ దేర్ ఐస్, అండ్ ఆల్సో వీలైతే వాళ్ళ విజన్ కూడా సేవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. బట్ ఈ ఆ కన్ను సేవ్ అవుతుందా, విజన్ సేవ్ అవుతుందా అనేవి, ఆ ట్యూమర్ స్టేజ్ ఎంత ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది ప్లస్ ఏ లొకేషన్లో ఉంది దాన్ని బట్టి ఉంటుంది. సో లైఫ్ సేవ్ చేయడమే కాకుండా మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సర్వేంద్రియానం నయనం ప్రధానం కాబట్టి. సో రెండు కళ్ళు కాపాడాలి, ఆర్ అట్లీస్ట్ ఒక కన్ను కాపాడాలి.

0: ఈ పాపకి బాబుకి కానీ అంటే దాన్ని తొందరగా డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది.
1: కామన్ మ్యాన్కి ఫ్రీగా సర్వీస్ చేసే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా?
0: డెఫినెట్లీ ఉన్నాయి. ఓన్లీ థింగ్, ఆ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్పెషలైజ్డ్ రెట్నోబ్లాస్టోమా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీస్ ఉండే దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇండియాలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆర్పీ సెంటర్, ఎయిమ్స్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. రాదర్ దెన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైండ్ ద గో టు ద రైట్ ప్లేస్. హౌ టు సే దాట్
1: అదృష్టవశాత్తు ఈ ప్రాబ్లం ఉంది అని ముందే తెలిసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే ఓకే, అలా కాకుండా ఈ ప్రాబ్లం ఉందని తెలియలేదు, ఇట్ వెంట్ ఆన్ టు లేటర్ స్టేజెస్, అలా స్టేజ్ 3 స్టేజ్ 4 అంటారు కదా క్యాన్సర్లో, అలాంటి స్టేజెస్కి వెళ్ళిన తర్వాత హౌ టు యాక్ట్ ఆన్ ఇట్?
0: సో అడ్వాన్స్ అవ్వడం అంటే ఇది కంట్లో క్యాన్సర్ కంటి బయటకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే ఆర్బిట్ అంటామో, బోనీ స్ట్రక్చర్ కంటి చుట్టూరు ఉండేది,
1: మిగతా క్యాన్సర్స్ లాగే
0: అది స్ప్రెడ్ అవ్వచ్చు చుట్టూరు, ఇక్కడ కంటి దగ్గర ఉండే బోన్స్ వరకు వెళ్ళచ్చు. ఇంకా ఇది బ్రెయిన్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది, బికాస్ కంటికి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఆప్టిక్ నర్వ్ ద్వారా. సో ఈ క్యాన్సర్ ఆ నర్వ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఈజీలీ ఇట్ కెన్ రీచ్ ద బ్రెయిన్ ఇఫ్ నాట్ ట్రీటెడ్. ట్రీట్మెంట్ చెయ్యకపోతే ప్రాణాలు కాపాడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
1: క్యాన్సర్ అనే జబ్బే అలాంటిది, అది కంటికి వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా దాన్ని ముందుగానే తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు, అలాంటి నయనాన్ని మనం కాపాడుకుందాం. మన కంటిని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుని ఇలాంటి రెటినోబ్లాస్టోమా వంటి వ్యాధుల గురించి అవగాహన అందరికీ కల్పిద్దాము. డాక్టర్ విజిత వెంపులూరు గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి చాలా ముఖ్యమైన రెటినోబ్లాస్టోమా గురించి, దానికి సంబంధించిన విషయాలు అన్నీ మాతో పంచుకున్నారు. ధన్యవాదాలని నమస్కారం.
0: థ్యాంక్ యూ.

ఇంతవరకు మీరు రెటినోబ్లాస్టోమా అంశంపై డాక్టర్ వి విజిత వెంపులూరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీకే సందీప్.

101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హైట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో ప్రశాంతి వచ్చిందంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో గెస్ట్ చేసి ఉంటారు. సో ఆలస్యం చేయకుండా మన షోనైతే కంటిన్యూ చేద్దాం. మనమైతే జెన్జీ యువలో నా జీవితం నా నిర్ణయాలు, కెరీర్ ఎంపికలో ఫ్యామిలీ ప్రెషర్ ఎలా ఉంటుంది, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఇతరులు చెప్పేదానికంటే మనకేం కావాలి అనేది ఎలా ఉంటుంది అనే అంశాల గురించి నేనైతే మాట్లాడబోతున్నా. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం.

0: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం జెన్జీ యువలో. మీ అందరికీ తెలిసేగా జెన్జీ యువలో కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి, లైఫ్కి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి, అందరికీ ఎలా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అనేవి. సో ఈరోజు జెన్జీ యువలో టాపిక్ నా జీవితం నా నిర్ణయాలు అనే అంశంలో. మన జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు మనమే తీసుకోవాలి అనుకుంటాం, కానీ నిజంగా ఆ నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం మన చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు మనల్ని చాలా ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా కెరీర్ విషయానికి వస్తే ఈ ప్రెషర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. నువ్వేం చదువుతావు, నువ్వేం జాబ్ చేస్తున్నావు, అది చేస్తే ఫ్యూచర్ బాగుంటుందా, అందరూ ఆ కోర్సే చేస్తున్నారు, నువ్వు కూడా అదే చేయొచ్చు కదా, ఇలా మనం ఏం కావాలనుకుంటున్నామో అడగడం కంటే మన కోసం ఇంకెవరో ఒక డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అంతే కదండి, పేరెంట్స్ కూడా మన మంచినే కోరుకుంటారు, సొసైటీ కూడా వాళ్లకు తెలిసిన దారినే మనకు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే మనం ప్రశ్నించుకోవాల్సింది, ఇది మన జీవితం కదా, మరి ఆ జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించేది ఎవరు అనేది మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒకరికి ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి బిజినెస్ చేయాలనిపించవచ్చు, ఇంకొకరికి ఉద్యోగం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇంకొకరికి క్రియేటివిటీ ఫీల్డ్లో ఉండాలని కూడా అనిపిస్తుంది, కానీ అందరూ ఒకే దారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఈ అంశాల గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. అయితే మనం ఏదైనా ఒక కెరీర్ని ఎంచుకోవాలి ఎంచుకుంటున్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవడం, అంటే నా జీవితం నా నిర్ణయాలు, అంటే పెద్దవాళ్ళు చెప్పేది వినకూడదు అని కాదు, పేరెంట్స్ ఇచ్చే అడ్వైస్ వినాలి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి, కానీ చివరకు మనసుకు సరిపోయే నిర్ణయం ఏదో మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో వచ్చే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాని ప్రభావం మన మీదనే ఉంటుంది. సొసైటీ ఇవాళ ఏదో అంటుంది, రేపు ఇంకేదో అంటుంది, మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ కోసం కానివ్వండి జీవితాంతం నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను నా కోసం జీవించానా లేక ఇతరులు కోరుకున్నట్లు జీవించానా అనే ప్రశ్న మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీకేం కావాలో తెలుసుకోండి, మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోండి, మీకు నచ్చిన రంగం గురించి తెలుసుకోండి, అవసరమైతే పెద్దల సలహాలు కూడా తీసుకోండి, కానీ మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని మాత్రం ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మీ జీవితం, మీ ప్రయాణం, మీ నిర్ణయాలు. మరి మీకెలా అనిపిస్తుంది, కెరీర్ విషయంలో ఫ్యామిలీ ప్రెషర్ ఉండాలా లేక పిల్లలకు వాళ్లకు నచ్చిన కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలా అనే ఒక్కసారి

ఈ క్వశ్చన్ మీరు రిపీట్ చేసుకుంటే మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. అయితే జెన్జి యువాలు నా జీవితం నా నిర్ణయాలు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే నాకు ఏది ఇష్టం అనేదానికంటే ఇంట్లో వాళ్ళు ఏది కోరుకుంటున్నారు, సమాజంలో ఏ కెరీర్కి వాల్యూ ఉంది, నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఉదాహరణకి ఒక స్టూడెంట్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనుకుందాం, కానీ మంచి ఫోటోగ్రాఫ్స్ తీస్తాడు, క్రియేటివిటీ ఉంది, దానిలో కెరీర్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఫోటోగ్రఫీతో ఫ్యూచర్ ఏంటి, ఒక ప్రాపర్ జాబ్ చూసుకో, ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లాంటి మంచి కోర్స్ చేయొచ్చు కదా అంటుంటారు. ఇక్కడ పేరెంట్స్ తప్పు అని చెప్పలేం, ఎందుకంటే వాళ్లకు వాళ్ళ అనుభవం బట్టి చెప్తుంటారు. వాళ్ళు చూసినటువంటి ప్రపంచం వేరు. వాళ్ళ జనరేషన్లో కెరీర్ అంటే కొన్ని ట్రెడిషనల్ ఆప్షన్స్ మాత్రమే ఎక్కువగా కనిపించాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, డిజైన్, స్పోర్ట్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇలా చాలా కొత్త కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అయితే కొత్త ఆపర్చునిటీ

ఆపర్చునిటీస్ వచ్చాయి కదా అని ఏదైనా బ్లైండ్లీ చూస్ చేయకూడదు. మనకు ఏమిష్టం, మనలో ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ రంగంలో మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా దానిలో ఫ్యూచర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో ఇదన్నమాట నా జీవితం, నా నిర్ణయాల గురించి. నేను మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 MHz.

0: గుర్తు పెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile? కోర్తే దిమ్మ తిరిగిపోవాలి. చాలు.
1: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad, every day at 8 a.m. only on Rainbow FM 101.9.

నాకు సరిపోయేదేది అనే ప్రశ్నకు మనమే సమాధానం వెతకాలి. ఎందుకంటే మన కెరీర్లో వచ్చే ప్రెషర్ని మనమే ఎదుర్కోవాలి. మనకు నచ్చని కోర్సులో చదువుతూ ఉంటే వచ్చే ఫ్రస్ట్రేషన్ అది మనకే తెలుస్తుంది. మనకి ఇష్టం లేని జాబ్లో రోజు పనిచేస్తుంటే వచ్చే డిస్సాటిస్ఫాక్షన్ కూడా అది మనకే ఉంటుంది. అందుకే డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ కోసం మన జీవితాన్ని మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదండి? అంతే. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన కెరీర్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు సొసైటీని కూడా చాలా పట్టించుకుంటాం. అంటే ఎలా, అతనికి కొడుకు జాబ్లో ఉన్నారు, ఆ అమ్మాయి మంచి శాలరీ తీసుకుంటుంది, మన పిల్లాడు కూడా అలాంటి కెరీర్లో ఉంటే బాగుంటుంది అని కంపారిజన్స్ మొదలవుతాయి. కానీ ప్రతి ఒక్కరి జర్నీ ఒకటేనా? ఒకరు 22 ఏళ్ళకే జాబ్ సంపాదించవచ్చు, మరొకరికి 25 ఇయర్స్ పట్టవచ్చు, ఇంకొకరు త్వరగా బిజినెస్ మొదలుపెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత సక్సెస్ సాధించవచ్చు, మరొకరు కెరీర్ని మార్చుకొని కొత్తగా మొదలుపెట్టవచ్చు. అందుకే వాళ్ళ టైంలైన్ని వాళ్ళ టైంలైన్తో కంపేర్ చేయటం అది కరెక్ట్ కాదు కదా. మన లైఫ్కి మన ఓన్ టైంలైన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, మన కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా గైడ్ చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని గురించి ఉండాలి. కానీ ఇతరులతో కంపారిజన్ అనేది పెట్టుకోకపోవడం మంచిదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, అదేంటంటే నాకు నచ్చింది కాబట్టి అదే చేస్తానని చెప్పడం చాలా ఈజీ, కానీ దానికి సరైన ప్రిపరేషన్ ఉందా, అవసరమైన స్కిల్స్ నేర్చుకున్నామా, ఆ ఫీల్డ్ గురించి తెలుసుకున్నామా, ఫైనాన్షియల్లీ మన పరిస్థితి ఏంటి, బ్యాకప్ ప్లాన్స్ ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. మన పేరెంట్స్ మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు, అందుకే వాళ్ళతో మాట్లాడకుండా డిసిషన్ తీసుకోవడం కంటే వాళ్ళతో ఓపెన్గా మాట్లాడటం చాలా మంచిది. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, ఇందులో నేను కెరీర్ చేయాలని అనుకుంటున్నాను, ఇందుకోసం ఈ స్కిల్స్ నేను నేర్చుకుంటాను, ఇలా ప్రయత్నిస్తాను అని మన ప్లాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మన మాటను వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ కెరీర్కి శాలరీ ఎక్కువ అనే ఒక్క కారణంతో కాకుండా నీకేం ఇష్టం అని కూడా అడగాలి. ఎందుకంటే కెరీర్ అనేది కేవలం ఒక జాబ్ టైటిల్ కాదు, మన జీవితంలో చాలా సంవత్సరాలు మనం చేసే పని అన్నమాట. సో ఒక డిసిషన్ తీసుకునే ముందు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లి.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ వెల్కమ్ బ్యాక్. అయితే ఇప్పుడు మనం ఒక డిసిషన్ తీసుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాకు నిజంగా ఏమి ఇష్టం, నేను ఏ పనిలో న్యాచురల్గా బెటర్గా ఉంటాను, నేను ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నాను, నేను ఎంచుకున్న కెరీర్ కోసం ఎంత కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను, ఈ డిసిషన్ నా ఓన్ డిసిషనా లేక ఎవరో చెప్పడంతో తీసుకుంటున్నానా అనే ఈ క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్స్ వెతికితే మనకు మన దారి కొంచెం క్లియర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మన డిసిషన్ తప్పు కావచ్చు, అది కూడా లైఫ్లో ఒక భాగమే. ఒక కెరీర్ ఎంచుకున్న తర్వాత మనకు సరిపోవటం లేదని తెలిసిందని మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి, అప్పుడు నా లైఫ్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు, మనకు నచ్చిన దారిలో చాలా దూరం వెళ్ళిపోయాం అని అనిపిస్తే డైరెక్షన్ మార్చుకోవచ్చు, కెరీర్ని చేంజ్ చేయొచ్చు, కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, మళ్ళీ కూడా మొదలుపెట్టవచ్చు. ఎందుకంటే ఒక రాంగ్ డెసిషన్ అనేది మన జీవితానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు కాదు, కొన్నిసార్లు అది మనకు సరైన దారి ఏదో తెలుసుకునే ఎక్స్పీరియన్స్ కావచ్చు. కాబట్టి జెన్జిఫ్ ఈ వాళ్ళకి లైఫ్లో డెసిషన్ తీసుకునేటప్పుడు అందరి మాట వినండి, కానీ మీ వాయిస్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పేరెంట్స్ అడ్వైస్ తీసుకోండి, టీచర్స్ గైడెన్స్ తీసుకోండి, ఎక్స్పర్ట్ను కూడా అడగండి, కానీ చివరికి జీవితానికి సరిపోయే నిర్ణయాన్ని మాత్రమే తీసుకోండి. సొసైటీ ఏమంటుందో మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేం, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి మన జీవితాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో మాత్రం మనం ఆలోచించి నిర్ణయించుకోవాలి. సో ఇదన్నమాట, ప్రతి ఒక్కరి జీవితం ఎవరిది వాళ్ళది, కాబట్టి కెరీర్ని ఎంచుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ మీరు

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మండే నుంచి ఫ్రైడే వరకు మనందరికీ ఒక కామన్ థాట్ ఉంటుంది, సాటర్డే ఎప్పుడు వస్తుందో అని. వర్క్లో మీటింగ్స్, డెడ్లైన్స్, ట్రాఫిక్, కాల్స్, మెయిల్స్, వీక్ మొత్తం సంహవ్ పుష్ చేసుకుంటూ ఫ్రైడే ఈవినింగ్ వరకు వచ్చాక ఫైనలీ వీకెండ్ అని ఒక రిలీఫ్. 2 డేస్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, అలారం పెట్టాల్సిన అవసరం లేదు, మార్నింగ్ 5 మినిట్స్లో రెడీ అవ్వు అని ఎవ్వరు చెప్పరు అని ఒక హ్యాపీనెస్. కానీ ఒక కపుల్కి వీకెండ్ అంటే ఏంటి అని అడిగితే మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కంప్లీట్లీ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారేమో. కార్తిక్కి సాటర్డే మార్నింగ్ అంటే స్లీప్, ఫ్రైడే నైట్ వరకు వర్క్ చేసి టయర్డ్గా ఇంటికి వచ్చిన కార్తిక్ సాటర్డే మార్నింగ్కి అలారం ఆఫ్ చేసుకొని బ్లాంకెట్ లోపలికి వెళ్ళిపోవడం. అంజలి మాత్రం రోజూ లాగానే లేచి కిచెన్లో వంట చేసి, వాషింగ్ మెషీన్లో క్లోత్స్ వేసి, కిచెన్ క్లీన్ చేసి, బెడ్షీట్స్ చేంజ్ చేసి, గ్రోసరీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనలీ టీవీ ముందు కూర్చుంది. అప్పుడే కార్తిక్ మెల్లగా అరౌండ్ 11:30కి లేచాడు. లేచి అంజలి కాఫీ అని అడుగుతాడు. కార్తిక్కి కాఫీ తెచ్చి షీ కమ్స్ టు వాచ్ హర్ టీవీ వెన్ కార్తిక్ సేస్ తనకి మ్యాచ్ చూసేదింది అని. సర్లే అంటూ అంజలి ఏమనకుండా రిమోట్ ఇచ్చేస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ కార్తిక్ ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది. కార్తిక్ టీవీ మీద నుంచి కన్ను తిప్పకుండా ఆ చెప్పు అని అంటాడు. కొంచెం గ్రోసరీస్ తెస్తావా? కార్తిక్ కొంచెం ఆలోచించి ఆ సరే తెస్తాలే అని అన్నాడు. ఈవినింగ్ 5 అవుతుంది. అంజలి కార్తిక్కి ఆల్మోస్ట్ 5 టైమ్స్ గుర్తు చేయించింది, బట్ కార్తిక్ ఇంకా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 6 కల్లా తనకు గుర్తొచ్చి అయ్యో నువ్వు గ్రోసరీస్కి వెళ్ళమన్నావు కదా అని కార్తిక్ అంటే అంజలి ఇమీడియట్గా ఆర్డర్ చేసేసాలే అని చెప్పింది. ఓ నైస్, నువ్వు ఆర్డర్ చేసావంటే నేను వెళ్లాల్సిన పని లేదు ఇంకా అంటూ కార్తిక్ హ్యాపీగా చెప్పాడు. కానీ అంజలికి మాత్రం కోపం వచ్చింది. కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు కదా కార్తిక్, అన్నీ నేనే చేసుకుంటున్నా మార్నింగ్ నుంచి అని అరిచింది. అరే, హోల్ వీక్ వర్క్ చేస్తా, సాటర్డే ఒక్కరోజు రిలాక్స్ అవ్వాలనుకోవడం తప్ప అని కార్తిక్ అంటే అంజలి కూడా ఇమీడియట్గా నేను కూడా హోల్ వీక్ వర్కే చేస్తున్నా కదా అని అంది. అండ్ దాట్స్ హౌ అ కంప్లీట్లీ నార్మల్ సండే ఆఫ్టర్నూన్ సడన్లీ బికేమ్ అ సీరియస్ కాన్వర్సేషన్. కార్తిక్కి జెన్యున్లీ అర్థం కాలేదు అంజలి ఎందుకంత అప్సెట్ అయ్యిందో. అతని పర్స్పెక్టివ్లో తను ఏ తప్పు చేయలేదు, కానీ అంజలి పర్స్పెక్టివ్లో మాత్రం స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్. ఆమె వీకెండ్ కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్క్స్ చేస్తూనే ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కార్తిక్కి కూడా అలాంటి ఒక లిస్టే ఉంది, కానీ ఇట్స్ జస్ట్ ఎ డిఫరెంట్ లిస్ట్. ఆఫీస్ డెడ్లైన్స్ది, బిల్స్ది, రెంట్ది, ఈఎంఐది, కార్ సర్వీస్ది, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, ఫ్యూచర్ సేవింగ్స్, అతను కూడా మెంటల్గా చాలా థింగ్స్ని క్యారీ చేస్తున్నాడు. ఇద్దరూ రాంగ్ కాదు, ఇద్దరూ టయర్డ్ ఉన్నారు, కానీ ఇద్దరూ టయర్డ్నెస్ని డిఫరెంట్ వేస్లో క్యారీ చేస్తున్నారు. ఈవినింగ్ వరకు ఇల్లు ఇంకా సైలెంట్ అయిపోయింది. కార్తిక్ సోఫా మీద కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. అంజలి కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. కొంచెం సేపటికి కార్తిక్ కిచెన్ దగ్గరకు వచ్చి అంజలి అని పిలిచాడు. తను అని రెస్పాండ్ చేసింది. నేను ఆఫ్టర్నూన్ నుంచి ఆలోచిస్తున్నాను, నేను అసలు ఏం చేయట్లేదు అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. అంజలి కొంచెం సైలెంట్గా ఉండి నువ్వేం చేయట్లేదని కాదు కార్తిక్, నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు, కానీ సమ్టైమ్స్ నాకు కూడా ఒక సండే కావాలి కార్తిక్, అలారం లేకుండా లేచి వంట గురించి ఆలోచించకుండా, ఇంట్లో పనుల గురించి ఆలోచించకుండా జస్ట్ అలా ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది. డియర్ లిసనర్స్, సమ్టైమ్స్ మ్యారేజ్లో అయ్యే బిగ్గెస్ట్ ఫైట్స్ అన్ని కూడా చిన్న చిన్న ఇష్యూస్ అక్యూములేట్ అవ్వడం వల్ల. 1 పర్సన్ ఫీల్స్ నేను అన్నీ చేస్తున్నా అని, అలాగే ద అదర్ పర్సన్ ఆల్సో ఫీల్స్ నేను కూడా అన్నీ చేస్తున్నా అని. అండ్ బోత్ ఆర్ యాక్చువల్లీ టెలింగ్ ద ట్రూత్. డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ థింగ్స్ని కౌంట్ చేస్తున్నారు. అండ్ మేబీ మ్యారేజ్ మనకి మెల్లగా నేర్పించేది ఇదే. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు

ఒకే సాటర్డేని కూడా కంప్లీట్లీ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని. ఒక రిలేషన్షిప్లో ఇంపార్టెంట్ థింగ్ ఎవరు ఎక్కువ వర్క్ చేశారు అని డిసైడ్ చేయడం కాదు, నేను చేసిన వర్క్ నీకు కనిపించాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కాదు. సమ్టైమ్స్ ఇట్స్ సింప్లీ ఆస్కింగ్ నువ్వు టయర్డ్గా ఉన్నావా అండ్ దెన్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ అబౌట్ ఇట్. సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ సేయింగ్ ఈ సాటర్డే నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా, ఆర్ ఈరోజు మనిద్దరం కలిసి చూసుకుందామని. సో నెక్స్ట్ వీకెండ్ వచ్చినప్పుడు కుదిరితే ఇద్దరు కలిసి కూర్చొని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగి చూడండి, అసలు ఈ వీకెండ్ నీకేం చెయ్యాలనుంది అని. మేబీ ఒకరికి ఏ టాస్క్ నిద్ర కావాలి, ఇంకొకరికి ఇల్లు క్లీన్ చేయడం కావాలి, ఒకరికి క్రికెట్ చూడాలి, ఇంకొకరికి బయటికి వెళ్ళాలి. కానీ గెస్ వాట్, ఇల్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు, కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు, పనులు అయిపోయాక ఇద్దరు కలిసి బయటకు కూడా వెళ్ళొచ్చు. డియర్ లిసనర్స్, వీకెండ్ అంటే ఒకరికి రెస్ట్ దొరికి ఇంకొకరు వర్క్లో ఉండిపోవడం కాదు, ఇద్దరు కలిసి ఆ రెండు రోజులు కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయడం. కొన్ని పనులు కలిసి చేసుకుంటే పని కూడా తక్కువ అనిపిస్తుంది, టైం కూడా మిగిలిపోతుంది. ఆ మిగిలిన టైంలో ఇద్దరు కలిసి కొంచెం క్వాలిటీస్ టైం స్పెండ్ చేయడం. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అను అంతా. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೇರ್ ವಿಂಟುನರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್. ನೇನು ಮೇ ಆಚೇ ಪ್ರಶಾಂತಿ. ಇಪ್ಪುಡು ಮನಂದರಿಕಿ ಇಷ್ಟಮೈನಟುವಂಟಿ ಫೇವರೇಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹಲೋ ರೈನ್ಬೋ ಲೈವ್ ಫೋನ್ ಇನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ವಿತ್ ಲಿಸ್ನರ್ಸ್ ಕಾರ್ಯಕ್ರಮ. ಸೊ ಇಂಕೆಂದು ಆಲಸ್ಯಂ ಆಲಸ್ಯಂ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. మీరు నాకు కాల్ చేయాల్సిన మా నెంబర్లు 0402323-0030, 0402323-4821, మరొక నెంబర్ 0402970-4715కి కాల్ చేయండి. ఇవాళ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీకు నచ్చిన సిటీ లేదా నగరం ఏది, ఎందుకు అనే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సో మీరు నాకు కాల్ చేసి మీ అనుభవాన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం.

0: రెయిన్బో 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మీరు నాకు కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు నచ్చిన సిటీ లేదా నగరం ఏది, ఎందుకు? మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003030, 0402323484821, మరొక నెంబర్ 0402970417 కాల్ చేసి మీ అభిప్రాయాల్ని నాతో షేర్ చేసుకోండి.
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ సార్.
2: ఎలా ఉన్నారు మేడం?
1: బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నా మేడం.
1: చెప్పండి సార్, విన్నారా క్వశ్చన్?
2: విన్నాను మేడం.
1: చెప్పండి.
2: నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట.
1: గుర్తుపట్టండి సార్.
2: హైదరాబాద్ మేడం.
1: ఎందుకు సార్?
2: ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మనకు పక్క స్టేట్ నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడ మనం పక్కన తెలుసుకుంటాం మేడం వాళ్ళని. వాళ్ళతో మంచిగా మెలుగుతాము. మనకు ఆ పర్సనాలిటీ ఏముంటది, వీడు నార్త్ అని అట్లా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ మేడం, ఏ రాష్ట్రానికి ఎక్కడ వాళ్ళకని ఇక్కడ ఫుడ్ మంచిగా అన్ని విధాలుగా దొరుకుతుంది మేడం. ఇక్కడ ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది మేడం. రెంట్లు కిరాయిలు కానీ వేరే సిటీతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ మేడం. అందువల్లనే మన హైదరాబాద్ అంటే నాకు. ఇంకోటి ఏంటంటే మేడం, మన సిటీ ఉన్నది హైదరాబాద్ మీద అంటే మహారాజ్గంజ్ ఏరియా ఉన్నది. అది ఇక్కడ జస్ట్ ఏంటంటే మినీ ఇండియా అంటారు దాన్ని. అరే అక్కడ అందరు ప్రతి ఒక్కరు ఉంటారు, ప్రతి స్టేట్ వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు మనతో పాటే ఉంటారు అనమాట. మనం ఎట్లా ఉంటాం వాళ్ళు అంత వాళ్ళకి అంతే ఉంటారు అనమాట. అందుకొరకే మన హైదరాబాద్ సీట్ అంటే నాకు చాలా ఇష్టం మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్. సో నరసింహారెడ్డి గారికి హైదరాబాద్ అంటే ఇష్టం. అంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం మనకి నీడనిస్తుంది, అలాగే ఆహారం పెడుతుంది. ఏ రాష్ట్రాల వాళ్ళనైనా మనల్ని ప్రేమతో కలుపుకుంటుంది మన హైదరాబాద్. కాబట్టి నాకు హైదరాబాద్ అంటే ఇష్టం అని చెప్తున్నారు. సో మీరు కూడా, మీకు ఏదో ఒక సిటీ అనేది ఇష్టం ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో అయితే షేర్ చేయండి. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003030, 0402323484821, 0402970475 కాల్ చేయండి. మీకు ఏ సిటీ అంటే ఇష్టమో నాతో షేర్ చేసుకోండి.
3: అలా చూస్తే చాలా, ఇలా నా కళ్ళు నిన్ను చూస్తుండాలా.
4: హలో మేడం.
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: రామాచారిపురం విజయనగర్ కాలేజీ మాట్లాడుతున్నామ్మా.
1: రామాచారి గారు చెప్పండి సార్.
4: ఇప్పుడు మనకు మన ఊరు మనకే గొప్ప.

0: ముప్పదిలమ్మా.
1: అవును సార్.
0: ఇప్పుడు ఎందుకంటే వేరే ఊరు పోయినా కాదు, 30 గెలమ్మ 100 గెలమ్మ 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటావు అంతేగా. అయితే మన హైదరాబాద్ అంటే భాగ్యనగరం కాబట్టి మన ఊరు మన జిల్లా మా స్టేట్ మనకే లాభం అమ్మా. ఎందుకంటే మనం అంత కలిసిమెలిసి ఉంటాము. అంటే హైదరాబాద్ లో రకరకాల మనుషులు ఉన్నారు, 20 స్టేట్ మనుషులు ఉన్నారు, విదేశాలు అందరు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మన ఊరికే మన ఊరు మనకే మంచిది, అది నా ఉద్దేశం అమ్మా.
1: ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. హలో, సో ఇంకో కాల్ కూడా తీసుకునే క్రమంలో కాల్ కట్ అయిపోయింది. సో మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: శోభ, మియాపూర్.
1: శోభ గారు మియాపూర్ నుంచి విన్నారా మేడం టాపిక్?
2: విన్నానండి.
1: చెప్పండి మేడం.
2: నాకు మా జహీరాబాద్ అంటే ఇష్టం.
1: ఓకే, ఎందుకు?
2: ఎందుకంటే ట్రాఫిక్ గోళయం, సిటీయే పెద్ద సిటీ అయింది అది కూడా, కానీ ఇంత ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు,
1: ఓకే,
2: అన్ని మాకు తక్కువ రేటుకు, ఇక్కడికన్నా తక్కువ రేటుకు ఉంటాయి అక్కడ. కానీ జాబుల కోసం ఇక్కడ ఉండాల్సి వచ్చింది, అంతే తప్ప మాకు టౌన్ కి ఊరు కూడా దగ్గర ఉంటది అన్నట్టు.
1: ఓకే,
2: మాకు అందుబాటులో ఉంటాయి అన్ని. ఒక 5 ఇయర్స్ లో మా జహీరాబాద్ కూడా పెద్ద హైదరాబాద్ అవబోతుంది, అందుకే మా జహీరాబాద్ టౌన్ అంటే ఇష్టం నాకు.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ.
1: సో మేడంకి జహీరాబాద్ అంటే చాలా ఇష్టమట.
3: హలో ప్రశాంత్ గారు, నమస్కారం.
1: నమస్కారం ప్రభాకర్ గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నాను అమ్మా, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను సార్.
3: వెరీ గుడ్, ఇలాగే ఉండాలి ఎప్పుడు కూడా.
1: ఉంటాను సార్.
3: మన బంధం, మన సంబంధం కూడా ఎప్పటికీ నేనైతే కోరుకుంటానమ్మా ఎక్కువగా. మా లిజనర్స్ తోని మీ ఆర్జేలు అందరూ కూడా బంధుత్వం ఒక రిలేషన్షిప్ మాదిరిగానే ఉండాలి, సాగిపోవాలని చెప్పని అనుకుంటూ ఉంటాను నేను.
1: ఖచ్చితంగా సార్, నేను కూడా అంటే ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే వీళ్ళ నుంచి మాత్రం కాల్ వస్తుంది, ఎవరి నుంచి వచ్చినా రాకపోయినా అనే ఇది ఉంటుంది ఖచ్చితంగా.
3: మీరు నేను చెప్తున్నాను కదా, అంటే ఎఫ్ఎం వింటాము కానీ రోజంతా వినేది వేరు, ఇప్పుడు 7 నుంచి 8 వినేది వేరు.
1: అవును అవును,
3: మాకు చాలా ఎనర్జీ వస్తుంది అన్నమాట.
1: తప్పకుండా.
3: ఏముందా, మీరు పాటలు పెడుతుంటారు, ఏమో ముచ్చట్లు మాటలు చెప్తుంటారు మిగతా వరుసలో. పాటలు అంటే మన ఇంట్లో కూడా వినొచ్చు, ఈ రోజు రేపు అయిపోయింది, చాలా ఎక్కువగా అయిపోయింది.
1: అవును,
3: కానీ మీతో మాట్లాడేదంటే అది చాలా ఎన్ని జన్మల పుణ్యమో అని చెప్పని అనుకుంటాను నేను.
1: అయ్యో, అంత పెద్ద మాట ఎందుకు సార్? చెప్పండి.
3: నాకు కూడా కన్న తల్లి లాంటిది హైదరాబాద్ అమ్మా. అది భాగ్య నగరం అంటే భాగ్య లక్ష్మీ నగరం. అది ఎలాంటి వాళ్ళకు డబ్బులు పుడతాయి ఇక్కడ. డబ్బులు ఉండే వాడికి అసలు ఫస్ట్ కావాల్సింది మనకి బతకడానికి డబ్బులు కావాలి. అలాంటి ఉపాధి ఇక్కడ కల్పిస్తుంది అన్నమాట. కన్న తల్లి అని చెప్పని పేరు పెట్టాను నేను హైదరాబాద్ కి. 300 జీతంతోనే 30,000 దాకా బతికేస్తాడు అంటే అప్పటి రోజుల్లో, ఇప్పుడు 300 జీతాలు కాదు, 30,000 అందరికి అయిపోయాయి, కానీ 3 లక్షల వరకు కూడా అయిపోయాయి. అంటే ఇప్పుడు రోజులు బట్టి చూస్తే 30,000 నుంచి 3 లక్షల వరకు కూడా బతుకుతారు ఇక్కడ.
1: అవును,
3: అంతటి చరిత్ర గల మన హైదరాబాద్ భాగ్యనగరం అనమాట. కన్నతల్లి ఎందుకన్నా అంటే ఎంత మందికి వచ్చినా కూడా తిండి భోజనానికి తక్కువ ఉండదమ్మా, ఇక్కడ కొరత ఉండదు,
1: ఉండదు, ఉపాధికి కూడా కొరత ఉండదు సార్.
3: ఉపాధికి కూడా కొరత ఉండదు, ఎలాంటి వాళ్ళైనా కూడా బతికేస్తారు. వేరే సిటీలు అంటే ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్తే డబ్బు ఉంటేనే అవన్నీ మనం షోకులన్నీ చేయొచ్చు.
1: అవును,
3: ఇక్కడ అంత అంత పర్వాలేదు, మామూలు మానవుడు కూడా బతికేస్తా అనమాట, మామూలు వాళ్ళు కూడా బతుకుతారు.
1: అవును,
3: హాయిగా పిల్ల పాపలతో శుభ్రంగా ఉంటారు. ఓలేడు ప్రభాకర్, నమస్కారం ప్రశాంతి గారికి.
1: నమస్కారం సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో,
4: హలో ప్రశాంతి జీ.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: ఐ యామ్ భార్యారెడ్డి.
1: సార్ రీసౌండ్ వస్తుంది మీ దగ్గర.
4: కొంచెం ఇప్పుడండి.
1: పర్లేదు, చెప్పండి.
4: హైదరాబాద్ సిటీ బ్యూటిఫుల్ సిటీ, వన్ ఆఫ్ ది సిటీస్ ఇన్ ఇండియా.
1: అంతే సార్.
4: ఇక్కడ ఎందుకంటే భిన్నమైన భాషలు మాట్లాడేవాళ్ళు, మతాన్ని ఆచరించే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలయికతోని మన హైదరాబాద్ ఒక యూనిట్ గా ఒక సమస్య ప్రాంతంగా

0: అవును సార్, అంటే ఎటువంటి వారినైనా కలుపుకునే సిటీ మన హైదరాబాద్.
1: ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి వీడు వాడు ఆడ మగ కులం అనేది లేదు.
0: అవును,
1: ఎందుకంటే చేసుకునే వారికి చేసుకున్నంత మాదేవ అన్నట్టు కష్టపడే వారికి తప్పనిసరిగా ఇక్కడ మాత్రం జీవనోపాధి లభిస్తుంది.
0: అవును,
1: కష్టపడతో బ్రతకొచ్చండి. ఏది అయితే హైదరాబాద్ ఈ ఫీడింగ్ ఎంతో మంది పేదలకు అవకాశం వస్తుంది, ఉపాధి కల్పిస్తుంది.
0: అవును,
1: దాట్స్ వై ఐ లైక్ మై హైదరాబాద్ తెలంగాణ వెరీ మచ్. ఐ మీన్ తెలంగాణ పర్సన్.
0: అంతే సార్, అలా ప్రౌడ్ గా ఉంటేనే మనకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
1: మీరు కూడా మంచి టాపిక్ ఇచ్చారు మన వాళ్ళందరికి కూడా. మీరు
0: ఆల్మోస్ట్ 90% నాకు తెలిసి హైదరాబాద్ అనే చెప్తారు సార్, ఎందుకంటే అది మనకి లైఫ్ ని ఇచ్చింది, మనకి ఫుడ్ పెట్టింది, మనకంటూ ఒక ఉపాధిని కల్పించింది.
1: హైదరాబాద్ లోనే ఒకటో తరగతి మొదలు పెట్టి ఎన్నో వరకు చదివాను, ఇక్కడే జాబ్ చేశాను ఒక 10 చేసిన. సో హైదరాబాద్ లో కన్న తల్లి అని నేను చెప్పుకుంటా.
0: అవును సార్,
1: అయ్యో
0: లే సార్, అది హైదరాబాద్ అంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి దాని గురించి ఎంత తక్కువ ఏమంటారు, ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా తక్కువనే అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తుండండి. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు పవన్ అండి.
0: పవన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను మాట్లాడుతుంది హైదరాబాద్ నుంచి అండి. యాక్చువల్లీ నాది వైజాగ్. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను లాస్ట్ 4.5 ఇయర్స్ నుంచి ఐటీ కంపెనీ. రోజు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ ఎఫ్ఎం పెట్టుకుని నేను కార్ గానీ లేకపోతే బైక్ కీప్ లేదు, నేను ట్రాఫిక్ కరెక్ట్ గా చెప్తారు, దిస్ వాట్ ఐ ఫీల్ ఇట్. 4 ఇయర్స్ లో హైదరాబాద్ లాట్ ఆఫ్ థింగ్స్ నేర్పించింది.
0: చెప్పండి, వింటున్నాను. కొంచెం మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది సార్.
2: ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి. I'm so thanks for this FM and Hyderabad is a fantastic city అంట.
0: అవునా సార్.
2: అండ్ మా వైజాగ్ కూడా కొంత తొందరలో డెవలప్ అయిపోతే దట్స్ ఫీల్ గుడ్ అనుకుంటా అంటే.
0: ఆ ఇప్పుడు కూడా అవుతుంది కదా సార్, ఇప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా.
2: అవునవును. అండ్ ఐఎమ్ సో థ్యాంక్స్ ప్రశాంతి అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఆల్సో బికాస్ దే విల్ అప్డేట్ ద ట్రాఫిక్స్. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి, నాది హైటెక్ సిటీ ఆఫీస్, నేను అయితే ట్రావెల్ టు మెహదీపట్నం వచ్చే సైడ్ ఫుల్ గా ట్రాఫిక్ కరెక్ట్ గా అప్డేట్స్ చెప్తారు, యూ టర్న్స్ ఇవన్నీ చెప్తాను నేను బికాస్ ఐ లీవ్ దేర్ ఇట్సెల్ఫ్ 4.5 ఇయర్స్ నుంచి. మా మమ్మీ కూడా చాలా ఫీల్ హ్యాపీగా ఉంటారు, ఏంటి ఎఫ్ఎం పెడతా అందరు పాటలు పెట్టుకుంటారు కదా, నాకు ట్రాఫిక్ కరెక్ట్ గా ఉంటుంది ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు, ఐ ఫీల్ సో బెటర్.
0: సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారు చెప్పండి సార్.
3: హైదరాబాద్ నాకు చాలా ఇష్టానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటేమో హైదరాబాద్ లో దొరికిన అంటే ఇంకా మీరు మన మిగతా వాళ్ళు చెప్పినవన్నీ తీసుకున్నా గానీ ఇంకో పాయింట్ నేను యాడ్ చేస్తున్నా ఏంటంటే, హైదరాబాద్ లో దొరికిన టీ చాయ్ గానీ ఇరానీ చాయ్ మీకు ఇన్ని ప్లేసెస్ దొరికినా ఎక్కడా లేదు. హైదరాబాద్ బిర్యానీ కూడా మీకు ఈ ఫ్లేవర్ ఎక్కడా రాదు, ఇక్కడ రాదు. ఈ రెండు అంటే మిగతా అన్ని అందరు చెప్పేశారు, ఈ రెండు పాయింట్లు నాకు
0: అంటే మీరు కొత్తగా చెప్పాలనుకుంటున్నారు, ఎవరు చెప్పని చెప్పాలనుకుంటున్నారు?
3: అదే అదే, ఈ రెండు పాయింట్లు మాత్రం అసలు నేను చాలా ప్లేసెస్ తిరిగాను బట్ ఎక్కడ కూడా ఒక టీ ఇక్కడ మన హైదరాబాద్ ఉన్న ఇరానీ టైం ఎక్కడ దొరకదు. రోడ్ ఇండియా నేను ట్రై
0: చేశాను,
3: ఈ బిర్యానీ కూడా మీరు తీసుకున్నది. ఇంకా అదర్వైజ్ ఆల్సో సిటీ స్కూల్ టెంపరేచర్ వైజ్ వాతావరణం ప్రకారం కూడా మన హైదరాబాద్ లో అన్ని అన్ని సీజన్స్ లో కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు.
0: అవును, అది వేరే.

0: లేదు. ఇప్పుడు
1: ఆ
0: ఎండాకాలం కదా అని ఎక్కువ భయపడేయడం లేదు, చలికాలం కదా అని ఇంకెక్కువ, అంటే న్యూట్రల్ గా
1: అచ్చా,
0: ఉంటుంది అన్నమాట. అంటే ఇతర
1: న్యూట్రల్ గా
0: రాష్ట్రాల
1: ఉంటుంది.
0: నుంచి, ఇతర ప్రదేశాల నుంచి పోల్చుకుంటే.
1: కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే ఏ సీజన్ లో అయినా మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు,
1: అదే మీరు కొన్ని స్టేట్స్ కి వెళ్తే కొన్ని సీజన్స్ లో ఉండలేరు అది.
0: అసలు ఉండలేము.
1: అది నేను నోట్ చేశాను ఈ పాయింట్స్, సో
0: అవును
1: అది
0: సార్,
1: షేర్ చేసుకుందామని.
0: సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తున్నాను. సో ఇదన్నమాట, అంటే ఎక్కువగా అందరూ హైదరాబాదే చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒకరు ఇరానీ చాయ్ ఫేమస్, ఒకరు బిర్యానీ ఫేమస్. అంటే ఈ టేస్ట్ మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్తే రాదు అన్నట్టు, అది మాత్రం 100%. అలాగే మనకి ఈ ప్రదేశంలో ఇంకా మనకు ఉపాధిని ఇవ్వడం కానివ్వండి, మనకు జీవితాన్ని ఇవ్వడం కానివ్వండి, ఇది మనం ఎక్కడ ఎలాంటి వాళ్ళమైనా మనం బ్రతకడానికి ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగానేనండి. సో స్టే ట్యూన్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.
2: और यूडिस चोंग की जोड़ी से हो रहा है पहला सेट. भारतीय जोड़ी 6-4 से हार चुकी है और दूसरे सेट में उम्मीदें अभी हमारी बरकरार हैं. वो शुरू होगा और उसके बाद हम देखते हैं. हालांकि टेनिस में आज का दिन भारत के लिए काफी अच्छा रहा क्योंकि इसके पहले के दोनों एकल और दोनों डबल्स मुकाबले भारत ने जीते. Coming to wrestling, Nisha faces North Korea's Park Soy-gum in the women's 68 kg, which is going to be held tomorrow. And later, Sunil Kumar competes in the men's Greco-Roman 87 kg wrestling. और कल मुकाबला शूटिंग में भी देखने वाला होगा क्योंकि 25 मीटर रैपिड फायर में पुरुषों में अनीश भानवाला भारत का प्रतिनिधित्व करेंगे. वहीं ट्रैप मिक्स टीम इवेंट में आज की स्वर्ण पदक विजेता नीरू ढांडा उतरेंगी काइनन चेनई के साथ. तो इसके साथ ही हमारा समय समाप्त होता है. कल सुबह ठीक 9:30 बजे हम फिर से हाजिर होंगे, लेकिन उससे पहले आज रात 10 बजे सुनना मत भूलिएगा डेली हाइलाइट्स, जिसमें हम आज के एशियन गेम्स के पूरे दिन का लेखा जोखा आपको देंगे, भारतीय खिलाड़ियों की हर सफलता असफलता की कहानी आपको बताएंगे. तो इसके साथ ही मुझे यानी मुदिता और मेरी साथी प्रेरणा शर्मा को दीजिए इजाजत. कल सुबह ठीक 9:30 बजे फिर से हम हाजिर होंगे. नमस्कार.
3: एशियन गेम्स 2026 आईजी नगोया.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో మనం ఉన్నాం. సో మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనకైతే కాల్స్ చేస్తున్నారు, లైన్ లో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: హలో
0: హలో హలో నమస్తే సార్. హలో హలో
1: సంధ్యావందనం అండి. ప్రశాంతి గారు.
0: సంధ్యావందనం మురళి గారు, చెప్పండి.
1: ఎలా ఉన్నారు?
0: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. అయితే హైదరాబాద్ నా సిటీ, నా కన్న తల్లి, నాకు నచ్చిన సిటీ అని చెప్పుకోవడానికి బాగా అనిపిస్తుంది, కానీ ఎంత మంచిగా అనిపిస్తుందో అంత భయం కూడా వేస్తున్నది. ప్రశాంతి గారు, హలో.
0: వింటున్నాను.
1: ఎందుకు ఎందుకు అంటే ఏం లేదండి, అందరికి బతకడానికి అన్ని జాగాలలో అర్హత ఉన్నది. కానీ ఒకటి ఏంటంటే, అసలు దీని హిస్టరీకి వస్తాను. యాక్చువల్ గా దీన్ని రూల్ చేసింది కూడా ఒక మైగ్రెంట్, అంటే నిజాం బయట నుంచి వచ్చి తను ఇక్కడ పరిపాలించాడు, దీన్ని పెంచాడు. ఫస్ట్ దీన్ని డెక్కన్ ప్లాటో అనేటోళ్ళు. యావత్ మన దేశంలో ఫస్ట్ మన టెలిగ్రామ్ అనేది కలకత్తాలో ఓన్లీ హైదరాబాద్ లోనే ఉండేది, అదర్ కంట్రీస్ కు పంపేది. అంత యోగాన్ని దీన్ని సృష్టించిన ఆ మైగ్రెంట్ ఇంత గొప్ప సిటీ అవుతుందని తన కలలు కూడా అనుకోలేదు. కాకపోతే అంతే భయం వేస్తుంది ప్రశాంతి గారు. ఈ ట్రాఫిక్ ని చూస్తే మీరు బిలీవ్ చేయరు, నాంపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే సంగారెడ్డి దాకా ఒక చైన్ లాగా వెళ్తుంది ట్రాఫిక్. ఆ రోడ్ అట్లా అనుకుంటే, ఈ రోడ్ ఇక్కడ వనస్థలిపురం దాటిపోయింది సరే, ఇది ఇట్లా అనుకుంటే శంషాబాద్ అట్లా వెళ్ళిపోయింది సరే, అది పోనీయండి. మామూలుగా ఒక 5,000 రూపాయల్లో ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చే పరిస్థితి ఇవాళ 25,000-30,000 రూపాయలు. ఎప్పుడో ఎవరో అదృష్టానికి వాళ్ళ అప్పుడు పూర్వకాలంలో ఉన్న ఇండ్లు వాళ్ళు బతకగలుగుతారండి. చాలా చాలా భయంకరంగా మారింది. కానీ అదర్ స్టేట్స్ నుంచి నేను వాళ్ళకు ప్రాధాన్యపడుతున్నా, అంటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి, వెస్ట్ బెంగాల్ లాంటి, గుజరాత్ లాంటి, రాజస్థాన్ లాంటి ఇట్లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ పైన పడిపోతే అది భావ్యం కాదు, న్యాయం కాదండి. ఎందుకంటే ఒకటి ఏంటంటే, అవి మనకన్నా చాలా పెద్ద పెద్ద స్టేట్లు, మనకన్నా పెద్ద పెద్ద కాన్స్టిట్యూన్సీస్ ఉన్న స్టేట్స్ అవి. అక్కడ వాళ్ళు పరిపాలించేస్తే వాళ్ళు పాపం అక్కడ నుంచి, అక్కడ సరిగ్గా పరిపాలకులు కరెక్ట్ ఉంటే ఇక్కడ హైదరాబాద్ మీద వరడింది. ఇంకోటి ఏంటంటే, కన్న తల్లితో పోల్చిరు అందరూ కరెక్టే. కన్న తల్లి ఒక 10 మందిని కనగలుగుతుంది, ఒక 10 మందిని పోషించగలుగుతుంది. కానీ అదే కన్న తల్లి కడుపు నుంచి 100,000 మంది పుట్టాలంటే కన్న తల్లి ఉంటదా అండి?
0: అంటే మీరు చెప్పేది కూడా అర్థం అవుతుంది. అంటే
1: ఇంకోటి ఏంటంటే, ఆ కన్న తల్లి 100,000 మందికి పెట్టాలంటే అప్పుడు కన్న తల్లి సంపాదించి పెట్టలేదు. ఆ 100,000 మంది కన్న తల్లిని కొంచెం కొంచెంగా తిని ఆ కన్న తల్లిని మాయం చేస్తున్నారన్న భయం అవుతుంది నాకు.
0: అవును. అంటే సార్, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు జనరేషన్ అప్డేట్ అవుతుంది, అలాగే ప్రతి ఒక్కరూ హైదరాబాద్

0: బాట పట్టాలనుకుంటున్నారు. అలాగే హైదరాబాద్లో జాబ్ చేస్తేనే విలువ ఉంటుందని ఆలోచించే వాళ్ళు కొందరు
1: అని
0: ఉంటారు. అంటే పల్లెటూరులో
1: అనుకుంటున్నారు.
0: చేసుకొని బ్రతకడానికి కనీస ఉపాధి అనేది ఉంటుంది. అయినా సరే
1: ఉంటుంది
0: హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్లో జాబ్ చేయాలి.
1: హైదరాబాద్ లో అది ఏమున్నదండి, హైదరాబాద్ హైదరాబాద్
0: పేరెంట్స్,
1: ఇవాళ
0: నా
1: హైదరాబాద్
0: కొడుకు నా కూతురు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారని గర్వంగా చెప్పుకోవాలి. సో
1: చెప్పుకోవాలి.
0: పాపులేషన్ ఎక్కువ అవ్వడం, జాబ్స్ కోసం హైదరాబాద్ రావడం, స్టడీస్ కోసం హైదరాబాద్కి రావడం, బ్రతకడం
1: ఇప్పుడు
0: కోసం
1: ఇంకోటి
0: హైదరాబాద్కి రావడం, కంపెనీల కోసం హైదరాబాద్కి రావడం.
1: హైదరాబాద్
0: సో
1: రావడం,
0: ఇలా ఇలా పాపులేషన్ ఎక్కువైపోతుంది.
1: మీరు బిలీవ్ చేయరు, ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ లో ఒక గ్రామంలో ఉండే మనుషులు ఉంటున్నారండి, ఒక 2,000 కుటుంబాలు
0: అవును
1: ఉండిపోతున్నాయి. ఇక
0: అవును
1: 2,000 కుటుంబాలు ఒకటేసారి ఆ గేట్ నుంచి ఆ కార్లన్నీ బయటకు వచ్చేసరికి పరిస్థితి ఏంటండి? ఢిల్లీలో ఇవాళ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బతుకుతున్నారు మనుషులు, ఆ పరిస్థితి హైదరాబాద్ కు రావాలా? ఆలోచించండి కొంచెం.
0: అవును అవును
1: కానీ
0: సార్
1: మన కన్న తల్లిని బతికించుకోవాలి అనే ప్రాధేయము ఇక్కడ ఉండోళ్ళకు ఉండాలి. నా కేసీ అంటే ఒకరు పేరు తీసుకోవచ్చు, ఒక పార్టీ లాస్ట్ టైము కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక మంచి పని చేశారు, ఇక్కడ పుట్టిన వాళ్ళకు 95% రిజర్వేషన్ జాబ్స్ అలాట్ చేశారు. అదే విధంగా ఇక్కడ ఉన్నోళ్ళే బతకాలని ఒక పరిస్థితిని తీసుకురావాలి. ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్ లో అక్కడ మనస్ఫూర్తిగా ఉండండి, మంచిగా ఉండండి, ఆ స్టేట్ ని బతికించండి, మీరు సంతోషంగా ఉండండి, సంతృప్తిగా ఉండండి అనేది నాదండి. ప్రశాంతి గారు నాకు టైం ఇచ్చినందుకు హ్యావ్ ఎ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చక్కటి విషయాలు చెప్పుకున్నారు. అంటే అందరూ హైదరాబాద్ ఏమిచ్చింది ఏమిస్తుంది అనేది గొప్పగా చెప్పుకున్నారు. అంటే మీరు చెప్పే ఆవేదన కూడా అంటే కనిపిస్తుంది. ఎలా అంటే ఇలా పాపులేషన్ ఎక్కువైపోవడం, ట్రాఫిక్ ఎక్కువైపోవడం, ఇలా అంటే ప్రతి ఒక్కరికి చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో సంథింగ్ హైదరాబాద్లో బతికేస్తున్నారు కదా. సో ఇక్కడ రాష్ట్ర వాళ్ళు అక్కడ ఉండడం వల్ల కూడా కొంచెం ఈ ఈ ట్రాఫిక్ ఇదంతా ఉండదనే పర్స్పెక్టివ్లో మీరు చెప్తున్నారు. నిజంగానే ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. కానీ ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో జాబ్ చేయాలని కోరిక ఉండడం, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరిక ఉండడం, ఇక్కడ డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండిపోవాలనిపించడం, సో ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది. కాబట్టి ఎవరి పర్స్పెక్టివ్, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఒక ప్రోమో ప్లే చేసుకుందాం, ఆ తర్వాత ఒక సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.
2: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
3: No, tell me. I don't want to miss out.
2: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
3: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
2: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the twin cities.
4: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: FM रेनबो 101.9।
3: यस, वेलकम बैक। మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనమున్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో లిజనర్స్ అయితే చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఇవాళ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు నచ్చిన సిటీ లేదా నగరం ఏది, ఎందుకు అని అడిగాను. సో మనకైతే చాలా కాల్స్ వస్తున్నాయి, కాల్స్ తీసుకుందాం. హలో,
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం ప్రశాంతి మేడం.
3: గుడ్ ఈవినింగ్ సార్.
4: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
3: చెప్పండి సార్.
4: అంటే అండి, నాకు వచ్చిన డౌట్ అండి, మేమైతే 1995 జూన్ 10కి వచ్చామండి హైదరాబాద్ అండి, పిల్లలతో సహా. మా పిల్లల ముగ్గురిని కూడా అండి అబిడ్స్ లో అండి ఆల్సెన్స్ హై స్కూల్ ఉందండి గన్ ఫౌండరీ గల్లీలో. అక్కడ 1 నుంచి 10th class వరకు కూడా ముగ్గురు అబ్బాయిలు అక్కడే చదివారు అండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెహదీపట్నం లో చదివారు మేడం. అయితే రేషన్ కార్డు కూడా మాకు ఇక్కడే ఉండేదండి. ఒకప్పుడు 25 కేజీలు బియ్యం, 20 కేజీలు గ్యాస్ నూనె అనేవారు, గ్యాస్ నూనె అండి కృష్ణాయిని ఇచ్చేవారు అండి. అయితే అది మాకు కొంచెం పని ఉండి రేషన్ కార్డు అయితే మా ఊరు తీసుకెళ్లిపోయాను రాజమండ్రి. అక్కడ ఇల్లు కట్టుకోవాల్సి వచ్చి అన్ని కావాల్సి వచ్చాయండి. అయితే మన ఒకప్పుడు అయితేనే 2014 వరకు కూడా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అండి.
3: అవును,
4: ఒకప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదండి, ఆంధ్ర లేదు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి.
3: అవును,
4: కానీ మా మురళీ తమ్ముడు చెప్పాడు వేరే రాష్ట్రాల వాళ్ళు ఉండొద్దు అన్నారు. కానీ మాది కూడా వేరే రాష్ట్రం అయిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాది రాజమండ్రి అండి. కానీ మేము ఉండొచ్చా ఉండకూడదు అని డౌట్ వచ్చిందండి.
3: అంటే వారన్న ఉద్దేశం ఏంటంటే, గుజరాత్ మహారాష్ట్ర నుంచి కూడా అక్కడ ఉపాధి దొరికినా కూడా ఇక్కడికి వచ్చి అంటే పొల్యూషన్ ఎక్కువైతుంది, పాపులేషన్ ఎక్కువైతుంది.
4: ఇప్పుడు అయితే 2 రాష్ట్రాలు అయినాయి కదండి, మా ఆంధ్ర మా తెలంగాణ కాదండి, మనం అందరం తెలుగు వాళ్ళం అండి, మనం అంతా ఒకటే అండి మేడం.
3: అవును,
4: ఇదేండి నా ఒపీనియన్. ఇక్కడ పర్యాటక ప్రదేశాలు చూడడానికి కూడా ఎన్నో ఊర్ల నుంచి చూసి వెళ్ళిపోవడానికి వస్తుంటారండి.
3: అవును,
4: గోల్కొండ, చార్మినార్ ఇవన్నీ కూడా చేస్తారు, కూడా ఏదో విచిత్రంగా చూడడానికి వస్తుంటారు అండి.
3: అవును,
4: విచిత్రంగానే ఉంటదండి ఇక్కడ ఉండే వాళ్ళకి.
3: పర్యాటకంగా అంటే వచ్చి సందర్శించడం వేరు, ఇక్కడ స్థిరపడటం వేరు అన్న.
4: అవునండి, అవునండి, కదండి. ఇక్కడ నుంచి మేమైతే అండి రాజమండ్రి కరాచీ

0: బిస్కెట్లు అండి, పైన బిస్కెట్లు అని ఉంటే మా ఊర్లో దొరకవండి, ఇక్కడ నుంచి పట్టుకెళ్తామండి.
1: ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని కాదు సార్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు అంటే ఇంకా అది ఒకటే, మనం అందరం తెలుగు వాళ్ళం అనే నినాదమే ఉంది. అంటే మనకి ఎలాంటి
0: అవునండి
1: వ్యత్యాసం ఎలాంటిది ఏం లేవు, కానీ ఇంకా వేరే
0: అవునండి అవునండి
1: రాష్ట్రాల నుంచి కూడా అంటే అక్కడ
0: అవునండి
1: ఉపాధి
0: చాలా మంది ఉన్నట్లేనండి.
1: దొరికినప్పటికీ
0: అవునండి, బీహార్
1: అన్నట్టుగా
0: నుంచి ఒరిస్సా
1: చెప్తున్నారు.
0: ఒరిస్సా నుంచి ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ ఉంటున్నారండి, పనులు చేసుకోవడానికి వచ్చారండి, స్థిరపడడానికి రాలేదండి వాళ్ళు. అంటే పని చేసుకుంటారండి, జీతాలు తీసుకుని వెళ్ళిపోతుంటారండి, ఒక నెల రెండు నెలలు మళ్ళీ వస్తారండి, పని చేసుకుంటారు వెళ్ళిపోతారండి, ఇక్కడ ఏం పర్మనెంట్ కదండి వాళ్ళు.
1: అవును
0: అయితే అండి, ఇక్కడ కరాచీ బిస్కెట్లు ఫేమస్ అండి, కరాచీ బిస్కెట్లు పైన బిస్కెట్లు మేము ఊరు వెళ్ళినప్పుడల్లా పట్టుకెళ్తాం, చాలా సంతోషంగా తింటారండి మా పిల్లలు మా మనవాళ్ళు అండి. కరాచీ బిస్కెట్లు కూడా చాలా పెద్ద పేరండి హైదరాబాద్ అండి.
1: అంటే మీ ఏరియాలో ఎక్కువ ఉంటాయి సార్?
0: ఏమని
1: మీ ఏరియాలో బిస్కెట్స్ ఎక్కువ ఫేమస్?
0: అవునండి అవునండి అవునండి, కరాచీ బేకరీలో అయితే పైన బిస్కెట్లు అమ్ముతారండి, కరాచీ బేకరీలో అయితే కరాచీ బిస్కెట్లు పట్టుకెళ్తాం మేడం.
1: ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.
0: ఫేమస్ అండి కరాచీ బిస్కెట్లు అండి, చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పోలీస్ చెట్టు మేడం బాబా, థ్యాంక్స్ మేడం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే మేడం, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మంగాభాస్కర్ మాట్లాడుతున్నాను. బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను. టాపిక్ బాగుంది, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు, ఒపీనియన్ లేదు. కాకపోతే పాజిటివ్ అయితే 61 ఇయర్స్ అయిపోయింది హైదరాబాద్ వచ్చిన, ఎడ్యుకేట్ చదువు అంతా ఇక్కడే. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము, అప్పుడు కలిసి ఉండేది ఆంధ్ర కాబట్టి 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం అప్పుడు జనాభా. మరి ఇప్పుడు నిజంగానే ఎక్కువయ్యింది, దానికి అది సొల్యూషన్ అది ఆ తర్వాత ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన టాపిక్ మాట్లాడుకుంటే మాత్రం మహానగరం భాగ్యనగరం అండి, రింజిమ్ రింజిమ్ హైదరాబాద్ చూడాల్సినవి ఎన్నో ఉంటాయి. లోకల్ గా మనం చూడకుండా చాలా బయటకు వెళ్తూ ఉంటాం, కానీ మన సిటీలో ఐకమత్యం అండి ఎప్పుడు గమనించాలి. ఇక్కడ చాలా
1: అన్ని పండుగలు కూడా మనం కలిసిమెలిసి చేసుకుంటాం,
2: జరుపుకుంటాం, అది ఇంపార్టెంట్ కావాలి కదండి.
1: అవును,
2: ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు, వాళ్ళు వీళ్ళు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇప్పుడు గణేష్ నిమజ్జనం కూడా ప్రశాంతంగా జరుపుకున్నాం ఆ రోజు, ఎటువంటి భేదాలు స్వాధీనం చేసేది, అన్ని కులాల వాళ్ళు ఉండేది మన భాగ్యనగరంలోనండి.
1: అవును అవును మేడం,
2: ఒక ఇరానీ చాయ్, ఒక బిర్యానీ, ఒక అన్ని ప్రతి ఒక్కటి ఎన్ని ఉన్నాయండి. ఫిల్మ్ సిటీ చూడొచ్చు, చూడాల్సిన ఉన్నాయి, గోల్కొండ అన్ని బాగున్నాయి, అన్ని మన చెట్టులోనే ఉంటుంది అన్ని కూడా, అన్ని ఎప్పుడు మెలిసి ఉండడం మన భాగ్యనగరానికేనండి. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ.
3: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
4: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ విత్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో మనం ఉన్నాం. సో మనకైతే కాలర్ లైన్

0: లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: లైన్లో ఉండమ్మా.
0: హలో
1: హలో, మన రమణయ్యమ్మా.
0: రమణయ్య గారు, చెప్పండి సార్.
1: హైదరాబాద్ అందరూ చెప్తున్నారు, హైదరాబాద్ మించిన ప్లేస్ లేదమ్మా. ఇక్కడ బతకలేరు అంటే ఇక్కడ బతకలేరు. నాది కడప, నాది కడప నుంచి అయితే ఇక్కడికి వచ్చి మేము 2004లో 2003లో వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చినా కూడా అన్ని కంప్లీట్ గా అందరితో కలిసి మెలిసి ఎంత బాగుంటామంటే అంత బాగా ఒకరికొకరు ఆప్యాయతగా మాట్లాడుకోవడము చేయడము అంత బాగుంటది. అప్పుడు మేము వేరే ప్లేస్ మారి మా అక్కడ సిద్ధార్థ నగర్ లో ఉన్నా కూడా అక్కడ కూడా ఎంతో మంది ఫ్రెండ్స్, గుడి ఆ కల్చరు అంత బాగా కలిసిమెలిసి ఉంటాం మేము. ఫుడ్ కూడా బాగా చాలా బాగుంటాను. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ వేరే సరికి వచ్చినాము, కొల్లూరు దగ్గర విల్లాకు వచ్చినాము. ఇక్కడ కూడా అందరూ చాలా బాగా మాట్లాడము చేయడము అంత బాగుండాలి. కాబట్టి హైదరాబాద్ కు మించిన ప్లేస్ ఇక్కడ బతకలేరు అంటే ఎక్కడ బతకలేడమ్మా.
0: అవును సార్, నిజమే. థ్యాంక్ యూ సార్.
1: మళ్ళా థ్యాంక్ యూ మా.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. సో హలో.
2: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ అండి, రేణుక.
0: రేణుక గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అత్తాపూర్ అండి.
0: అత్తాపూర్ నుంచి. చెప్పండి మేడం, మీకు ఇష్టం? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
2: నాకంటే మేము ఉండేది హైదరాబాద్ అండి, మాకు హైదరాబాద్ అంటే ఇష్టం. అండ్ మా నాన్న చిన్న ఉన్నప్పుడే జైరాబాద్ ఉండే మా నాన్న నేటివ్ ప్లేస్, అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చి కష్టపడి పైకొచ్చిందండి హైదరాబాద్ లో. ఇంకా హైదరాబాద్ వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు వచ్చినా కలిసిపోతా ఉంటారు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట చాలా మంది ఇవాళ చెప్పినటువంటిది హైదరాబాద్ గురించి. సో ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు పీసీ రిలేలో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసింది. ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
3: నమస్కారం.
0: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి. FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రారంభమవడంతో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో కీలక సన్నాహక సమావేశం జరిగింది. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేసి గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కింద తప్పులున్న వారికి, మ్యాపింగ్ కాని వారికి ఇచ్చిన నోటీసుల పరిష్కారంపై రాష్ట ఎన్నికల కమిషనర్ సవరించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. మొత్తం 92,88,181 నోటీసులకు గాను 88,52,173 నోటీసులు పంపిణీ చేశారు. 61,87,444 విచారణలు పూర్తవగా తుది జాబితాలో ప్రచురణకు 48,88,76 మంది అర్హత సాధించారు. ఖరీఫ్లో పప్పుధాన్యాల సాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రబీ సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన మంత్రి తుమ్మల పామాయిల్ దిగుమతి సుంకం పెంపు, కరువు ప్రాంతాలకు సాయం, అదనపు కేవీకేల మంజూరుతో పాటు కొడంగల్ అగ్రిపార్క్కు సహకారం కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ ప్రతినిధి బృందం ఫ్రాంక్ఫర్ట్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో పెట్టుబడుల అవకాశాలు, తెలుగు ప్రవాసుల అనుసంధానంపై చర్చలు జరిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను అధికారులు ఘనంగా సత్కరించారు. ధరణి పేరుతో తమ భూములను ఎర్రవెల్లిలో కలిపారని, సర్వే చేసి న్యాయం చేయాలని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. రికార్డులు, క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వాస్తవాలను తేల్చి పరిష్కరిస్తామని మంత్రి సమగ్ర విచారణకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు, తెలంగాణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఇతర సభ్యులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిశీలి

ఘటనలు బాధిత కుటుంబాల వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో రబీ అభియాన్ సదస్సుకు మంత్రి తుమ్మల హాజరయ్యారు. సదస్సులో రాష్ట రైతుల అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9. ಎಸ್, ಮೇರು ವಿಂಟುನ್ನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నాం తెలంగాణం అనే షోలో. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు తెలంగాణంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. అదే ఒక నల్గొండ అనే ప్లేస్ గురించి నేను ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈరోజు మనం తెలంగాణలో నల్గొండ గురించి, అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ ప్లేసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నల్గొండ అంటే మెయిన్గా రాళ్లలో దాగిన చరిత్ర. నల్గొండ అనే పేరు నల్ల కొండ అంటే నల్ల కొండలు అనే అర్థం నుంచి వచ్చిందని చరిత్ర చెప్తుంది. మనకు నల్గొండ అంటే ఒక డిస్ట్రిక్ట్ పేరు, కానీ ఆ నేలని కొంచెం లోతుగా చూస్తే అక్కడ ప్రతి కొండకి ఒక కథ ఉంటుంది, ప్రతి శిథిలానికి ఒక రాజ్యం ఉంది, ప్రతి శిల్పానికి ఒక కళాకారుడి చేతి ముద్ర ఉంది. నల్గొండలో ఎన్నో రాజవంశాలు, మతాలు, సంస్కృతులు, తమ ఆనవాళ్ళు ఉండేవి. ఇప్పుడు మనతో పాటు ఆచే వినోద్ కూడా ఉన్నారు. సో నల్గొండ గురించి తను కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు. సో వినోద్, ఏమంటావు నల్గొండ గురించి?
1: యా, నువ్వు చెప్పిన చరిత్ర, ఎంతో చరిత్ర ఉంది నల్గొండకి. ఆ చరిత్ర అంతా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ తర్వాత మాట్లాడుతాం.

0: சும்மா.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్ళి

0: రాకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది గాని ఎక్కడ వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
0: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. సో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి ఉంది కదా. సో మనం ఈరోజు తెలంగాణ హిస్టరీలో మెయిన్ తెలంగాణలో ఒక భాగమైనటువంటి నల్గొండ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నల్గొండలో ఇంకా ఏం ప్రసిద్ధి ఉన్నదని ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దేవరకొండ ఫోర్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఒకప్పుడు ఏడు కొండల మధ్య ఉన్న బలమైన కోట దేవరకొండ ఫోర్ట్. 13-14వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారన్నమాట. పద్మానాయక్ రూల్స్ ఆధీనంలో ఈ దేవరకొండ కోట మనకి ముఖ్యమైన కేంద్రంగా ఉండేదన్నమాట. ప్రస్తుతం శిథిలావస్థలో, అంటే ఒకప్పుడు అది శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఆ కోట వైభవాన్ని అది గొప్పగా గుర్తు చేసేలా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దీని గురించి క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆర్జే వినోద్ ఉన్నారు. సో చెప్పండి వినోద్, దేవరకొండ ఫోర్ట్ గురించి శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
5: ప్రశాంతి, నువ్వు ఒక్కసారి ఊహించు, ఈరోజు మనం గూగుల్ మ్యాప్లో చూస్తున్న లొకేషన్ చూపిస్తుంది, కానీ వందల సంవత్సరాల క్రితం ఇక్కడ రాజులు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొండల మధ్య కోటని నిర్మించారు. కోటల్లో రామ శివ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ నిలబడితే కనిపించే కొండలు, రాళ్ళు, గాలి ఇవన్నీ కలిపి ఒక హిస్టారికల్ అట్మాస్ఫియర్ ఇస్తాయి. సో ఈరోజు శిథిలావస్థలో కనిపిస్తున్నాయి, కానీ ఈ రాళ్ళ మధ్యలో నిర్ణయాలు తీసుకున్నారు, యుద్ధాలు జరిగినాయి, రాజ్యాలు నడిచినాయి. ఇలాంటి గొప్ప ప్లేస్ ఈ దేవరకొండ ఫోర్ట్.
4: సూపర్ అన్నమాట. సో నాకు తెలిసినంతవరకు శ్రోతలకు కూడా దేవరకొండ ఫోర్ట్ గురించి తెలుసనే నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి గొప్ప గొప్ప అంశాల గురించి మన తెలంగాణలో మనం మాట్లాడుకుంటాం. అలాంటి గొప్పతనం మన తెలంగాణ అనే షోకు ఉంది. సో ప్రతి తెలంగాణలో ఒక కొత్త వైభవం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ వెయిట్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనమున్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 8:32:30 అవుతుంది. సో ఇవాళ మనం నల్గొండ, దేవరకొండ ఫార్ట్ ఇలాంటివి మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే నల్గొండ హెరిటేజ్లో మరో ముఖ్యమైన చాప్టర్ పానగల్ అనే ప్రదేశం కూడా ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసే. సో ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెరిటేజ్లో టెంపుల్తో పాటు ఆర్కిటెక్నాలజీ డిస్కవర్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు వినోద్ కూడా ఉన్నారు. సో వినోద్, ఛాయ సోమేశ్వర టెంపుల్ గురించి నీ స్టైల్లో మన శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నావు?
1: ప్రశాంతి, ఛాయ సోమేశ్వర

అనేది చాలా ఫేమస్ పానగల్లో. నల్గొండలో చాలామంది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, అక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలి మెయిన్గా, ఆ టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు. కొన్ని దేవాలయాలు మనం దేవుణ్ణి చూడడానికి వెళ్తాం, కొన్ని దేవాలయాలేమో మనం ఆర్కిటెక్చర్ చూడడానికి వెళ్తాం. ఈ చాలసోమేశ్వర ఆలయం అనేవి రెండింటిని కలిపిన ప్రదేశం అది. టెంపుల్లో మెయిన్గా పిల్లర్స్, కార్వింగ్స్, లైట్ అండ్ షాడో ఎఫెక్ట్ గురించి చెప్పొచ్చు. మెయిన్గా ఇక్కడ చాలామంది ఆ దర్శనం చేసుకుని ఆ లైట్, ఆ షాడో అనేది పిల్లర్ లేకున్నా కానీ దేవుడి మీద పడుతుంది అనమాట. అది ఆ ప్రాంతానికి చాలా ఫేమస్ అనమాట దానికి. సో ఇలాంటి విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. స్టూడియో క్లాక్లో సమయం 8:39 అయితే అవుతుంది. ప్రశాంతి
5: చెప్పు.
4: ఇప్పుడైతే మనం ఈ ఛాయ సోమేశ్వర ఆలయం వీటి గురించి వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొక ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఏంటంటే పచ్చల సోమేశ్వర ఆలయం అనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో సుమారు 70 పిల్లర్లు ఉంటాయి. శివ విష్ణు కథలను చూపించే ఇంట్రికేట్ కార్వింగ్స్ ఉన్నాయని మన తెలంగాణ టూరిజం పేర్కొంటుంది. ప్రధానంగా ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే గ్రీన్ ఓం అది శివలింగ, మెయిన్గా పచ్చల సోమేశ్వర అనే పేరు వచ్చిందనమాట గ్రీన్తో చేసింది. దానివల్ల ఇక్కడ టెక్నాలజీ తోటి మనము డిజైన్ చేస్తాం మామూలుగా. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లుంది, కానీ అప్పట్లో మన శిల్పులు రాయినే ఒక క్యాన్వాస్ గా మార్చి అంత అద్భుతంగా క్రియేట్ చేశారు.
5: అప్పట్లో ఉన్న రాజులు నిజంగానే ఏదాన్నైనా అంటే ఒక టెంపుల్ ని నిర్మించిన, ఒక చూడదగిన ప్రదేశాన్ని నిర్మించిన, వాళ్ళు నిర్మించాల్సిన వాళ్ళ సంకల్పం ఎలా ఉంటుందో ఆ రాళ్ళు కూడా అంత బలమైనవిగా నాటి ఆ పునాది ఇప్పుడు వాటిని తవ్వుదామన్నా కూడా రాలేకుండా మన తరతరాలకు చూపించుకునే విధంగా అలా అలాంటి శిలలు శిల్పాలను చెక్కుతూ ఒక పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు గోల్కొండ ఫార్ట్ ఉంది, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దేవరకొండ ఫార్ట్, ఇప్పుడు అలాగే ఇప్పుడు 1000 స్తంభాల గుడి కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు సోమేశ్వర ఆలయం కానివ్వండి, ఇలాంటివి ఎలా అంటే మనకు ఇంకా మన తరతరాలకి చూపించుకున్న అది తరిగిపోయింది అనమాట. సో అలా డిజైన్ చేశారు, అది అప్పట్లో ఉన్న రాజులకి సాధ్యమైంది.
4: ఎస్, అప్పట్లో ఉన్న శిల్పులకి అసలు వాళ్ళు అసలు ఆ టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత అద్భుతంగా
5: తీర్చిదిద్దారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ రాచకొండ ఫార్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచార్య ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. అయితే తెలంగాణ ప్రాంతంలో రాచకొండ ఫార్ట్ అండ్ వెలమర్ రూల్స్తో ఉన్నటువంటి అనుబంధం, మిట్వల్ ఫార్ట్, అలాగే కాకతీయ పీరియడ్ తర్వాత బహమనీ పీరియడ్కు ముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వెలమర్ రూల్స్ ప్రభావానికి ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్స్ పాయింట్ ఏంటంటే, కోట నిర్మాణంలో పెద్ద రాళ్లను ఒక మెటల్ లేకుండా అమర్చినటువంటి ఒక నిర్మాణ పద్ధతి అన్నమాట. సో మనం ఈరోజు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక సిమెంట్ కానివ్వండి, దానికి అనువైనటువంటి రాళ్ళు, ఇసుక, ఇలాంటివన్నీ పేరుస్తాం కదా. కానీ అప్పట్లో టెక్నాలజీ చాలా పరిమితంగా ఉన్నా కూడా ఇలాంటి గొప్ప రాళ్ళతో నిర్మాణాలు ఎలా చేశారు అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ఈ రాచకొండ ఒక ఫార్ట్ మాత్రమే కాకుండా ఆర్కిటెక్చర్, అలాగే ఫర్నిచర్ కానివ్వండి, ఆ ప్లానింగ్ కానివ్వండి, ఆ హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ కలిపినటువంటి ఒక బెస్ట్ ప్లేస్ రాచకొండ ఫార్ట్ అని చెప్పవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:56:14 అయితే అవుతుంది. సో ఈరోజు మనం తెలంగాణ ప్రోగ్రామ్, తెలంగాణ షోలో నల్గొండ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నల్గొండకి వెళ్తే మనకు కనిపించేది కొండలు, కోటలు, దేవాలయాలు, మ్యూజియం, శిథిలాలు. కానీ కొంచెం ఆగి చూస్తే అక్కడ కేవలం రాళ్ళు మాత్రమే కాదు, ఒక రాయి వెనక ఒక శిల్పి ఉన్నాడు, ఒక కోట వెనక ఒక రాజ్యం ఉంది, ఒక దేవాలయం వెనక ఒక నాగరికత ఉంది, ఒక శిథిలం వెనక ఒక చరిత్ర ఉంది. ఏమంటారు?
2: అభ్రపథమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మే ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో ఇవాళ వరల్డ్ హార్ట్ డే స్పెషల్ సందర్భంగా మన గుండె మనతో ఏం చెప్తుంది, సో దేని గురించి మనం మాట్లాడుకుంటే, మనలో చాలామంది రోజు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాం. డబ్బు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, కుటుంబం గురించి, పిల్లల చదువుల గురించి, భవిష్యత్తు గురించి, ఇలా మన జీవితంలో ఏదో ఒక టెన్షన్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి మన గుండె గురించి ఆలోచించామా? మన గుండె మాత్రం మన పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా, మనం రిలాక్స్ అవుతున్నా, మన గుండె మాత్రం తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. అందుకే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం మన గుండెకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనలో చాలామంది ఒక మాట అంటుంటారు, నాకేం వయసు అయ్యింది, ఇప్పుడు హెల్త్ గురించి ఎందుకు ఆలోచించాలి అని అనుకుంటారు. కానీ ఆరోగ్యం అనేది వయసు వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన విషయం కాదు. చిన్న వయసు నుంచి మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మన జీవన శైలి ఎలా మారిపోయిందో చూడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒకసారి రిమైండింగ్ చేసుకుంటే, ఉదయం లేవగానే ఫోన్ చూస్తుంటాం, పని మధ్యలో ఫోన్, ఖాళీగా ఉన్న ఫోన్, సో ఇలా ప్రతిదానికి ఫోన్ మనకు ఒక అలవాటు అయిపోయింది. ఒకప్పుడు చిన్న చిన్న పనుల కోసం నడిచేవాళ్ళం, ఇప్పుడు దగ్గరలో ఉన్న వాహనాన్ని మనం తీసుకొని వెళ్తాం. ఇంట్లో కూడా ఎక్కువసేపు కూర్చోవటం, బయట ఆహారం ఎక్కువ తీసుకోవటం, నిద్ర సమయాన్ని తగ్గించుకోవటం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఇక టెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ టెన్షన్ వల్ల మన గుండె ఎంత ఒత్తిడికి గురవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనమున్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9:15:35 అవుతుంది. అయితే ఈ రోజుల్లో మనం మన గుండెకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పని ఒత్తిడి, ఫ్యామిలీ బాధ్యతలు, ఫైనాన్షియల్ టెన్షన్స్, సోషల్ మీడియాలో ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం, ఇలా మనసుకు ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ మన ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం ఏదో పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మంచి అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, రోజులో కొంత సమయాన్ని శారీరకంగా మనం చురుకుగా ఉండటం, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం, తగినంత నిద్రపోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటానికి మనకు నచ్చిన పనులను సమయాన్ని కేటాయించుకోవటం, ఇవి మన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంలో భాగం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి అనుమానం వస్తే ఇది చిన్నదే అయి ఉంటుంది అని మనమే నిర్ణయించుకోకుండా వైద్యుల సలహా తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉన్నవాళ్ళు కూడా తమ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్యుల సలహాలతో అవసరమైన చెకప్లు చేయించుకోవడం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, గుండె ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు యువత కూడా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. నేను యంగ్ కదా, నాకు ఏమీ కాదు అనే ఆలోచన కంటే నేను యంగ్గా ఉన్నప్పుడే నా ఆరోగ్యాన్ని ఎందుకు పట్టించుకోకూడదు అనే ఆలోచన ఉండాలి. ఆరోగ్యం అనేది మనం కోల్పోయిన తర్వాత తిరిగి వెతుక్కునే విషయం కాకుండా ముందుగానే జాగ్రత్త పడితే మంచిది. మనం మన ఫోన్కి రోజు ఛార్జింగ్ పెడతాం, కానీ మన శరీరానికి ఇది ఒకసారి ఆలోచించాలి. మనం మన వాహనానికి సర్వీసింగ్ చేయిస్తాం, కానీ మన ఆరోగ్యానికి? మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ మన జీవన శైలి ఎప్పుడైనా చెక్ చేసుకున్నామా? సో ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం. సో అదేందనేది మళ్ళీ మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 9:44:40 అవుతుంది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం అని చెప్పాను కదా, అదేంటంటే నా గుండెను నేను నిర్లక్ష్యం చేయను. అది పెద్ద నిర్ణయం కావాల్సిన అవసరం లేదు. ఈరోజు నుంచి మన ఆరోగ్యం గురించి కాస్త ఎక్కువగా ఆలోచించడం కావచ్చు, కానీ మన రోజువారీ అలవాట్లను ఒకసారి పరిశీలించడం, అది ఒకసారి మనం పరిశీలిస్తే శారీరకంగా చురుగ్గా ఉండడానికి సమయం కేటాయించడం కావచ్చు, మనకు అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవటం కావచ్చు. ఇలాంటివి చేయటం వల్ల ఒక నిర్ణయంతో మనం ముందుకెళ్ళొచ్చు అన్నమాట. చివరగా ఒక మాట ఏంటి అంటే, మన కోసం మన గుండె ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుంది. మరి మనం కూడా మన గుండె కోసం రోజులో కనీసం కొంత సమయం కేటాయిద్దాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన గుండె మాటను వినేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, ఏమంటారు? సో ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను చెప్పినటువంటి అంశాలు మీకు నచ్చాయనుకుంటున్నాను. సో నేను మాట్లాడినటువంటి జెన్సీ కానివ్వండి, హలో రెయిన్బో కానివ్వండి, తెలంగాణం కానివ్వండి, రిమ్ జిమ్ హైదరాబాద్లో ప్రతి టాపిక్ మిమ్మల్ని ఆకట్టుకుందనే నేను అనుకుంటున్నాను. సో ఇవాటితో నేను సైనింగ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.